0: ओम नमः शिवाय।
1: यू आर लिसनिंग टू शैवम डॉट ऑर्ग रेडियो, द 24/7 स्पिरिचुअल चैनल फ्रॉम शैवम डॉट ऑर्ग।
2: ओम अथ अष्टमोऽध्यायः ब्रह्मोपरिशिवस्य अनुग्रहः। नन्दिकेश्वर उवाच, ततर्जाथौ महादेवः पुरुषम् कञ्चिदद्भुतम् भैरवाक्यम् भ्रुवोर्मध्यात् ब्रह्मदर्पजिघांसया स वै तदा तत्र पातम् पतिम् प्रणम्य शिवमङ्गने किम् कार्यम् करवान्यत्र शीघ्रम् आज्ञापय प्रभो। वत्सयोऽयम् विधिः साक्षा जगताम् आद्यदैवतम् नूनम् अर्चय खड्गम् स्वम् जिग्मेन जवसा परम् स वै गृहीत्वैककरेण केशम् तत्पञ्चमम् दृप्तमसत्यभाषिणम् छित्याशिरो ह्यस्य निहन्तमुद्यतः प्रकम्पयन् खड्गमतिस्फुटम् करै पिता तवोत्सृष्ट विभूषणाम्बर त्रिगुत्तरीयामलकेट संहतिः प्रवान्तरम्भेव लतेव चञ्चलः पपाद वै भैरव पादपङ्कजे तावद्विधिम् ताद दिदृक्षुरच्युतः कृपालुरस्मद् प्रतिपाद पल्लवम् निशिच्य बाष्पैर् अवदत् कृताञ्जलिर् यथा शिशु स्वम् पितरम् कलाक्षरम्। अच्युत उवाच, त्वया प्रयत्तेन पुरा हि दत्तम् यदस्य पञ्चाननमीश चिह्नम् तस्मात् क्षमस्वाद्यमनुग्रहार्हम् कुरु प्रसादम् विधयेहमुष्मै इत्यर्चितोच्युतेनेशस्तुष्ट सुरगनाङ्गने निवर्तयामास तदा भैरवम् ब्रह्म दण्डदः। अधाहदेव कितवम् विधिम् विगतकन्धरम् ब्रह्मन् त्वम् अर्हना काङ्क्षी शठेशत्वम् समाश्चितः अनाथस्ते सत्कृतिर्लोके भूयत्स्थानोत्सवादिकम्। ब्रह्मोवाच, स्वामिन् प्रसीदाद्य महाविभूते मन्ये वरम् मे शिरसः प्रमोक्षम्। नमस्तुभ्यम् भगवते बन्धवे विश्वयोनये सहिष्णवे च दोषानाम् शम्भवे शैलधन्वने। ईश्वर उवाच, अराजभयमेतद्वै जगत्सर्वम् नशिष्यति ततस्त्वम् जहि दण्डार्हम् वह को लोकधुरम् शिशो वरम् ददामि ते तत्र गृहान दुर्लभम् वरम्। पैतानिकेषु गृह्येषु यज्ञेषु च भवान् गुरुः निष्फलस्वधृते यज्ञः साङ्गश्च सह दक्षिणः। अदाहदेव कितवम् केतकम् कूटसाक्षिणम् रेरे केतकदुष्टस्त्वम् षढदूरमितो व्रज ममापि प्रेम ते पुष्पे मा भूत्पूजास्वितः परम्। इत्युक्ते तत्र देवेन केतकम् देवजातयः सर्वा निवारयामासुस्तत्पार्श्वद् अन्यतस्तदा। केतक उवाच, नमस्ते नाथ मे जन्म निष्फलम् भवदाज्ञया सफलम् क्रियताम् तादक्षम्यता मम किल्बिषम्। ज्ञानाज्ञानकृतम् पापम् नाशयत्येव ते स्मृतिः तादृशे त्वयि दृष्टे मे मिथ्या दोषः कुतो भवेत्। तथास्तुतस्तु भगवान् केतकेन सभास्थले न मे त्वद्वारणम् योग्यम् सत्यवागहमीश्वरः। मदीयास्त्वाम् धरिष्यन्ति जन्मते सफलम् ततः त्वम् वै विदानव्याजेन ममोपरि भविष्यति। इत्यनुगृह्य भगवान् केतकम् विधिमाधवौ विरराजसभामध्ये सर्वदेवैरभिष्टुतः। इति श्रीशिवमहापुराणे प्रथमायाम् विद्येश्वरसंहितायाम् अष्टमोऽध्यायः।
0: Om Namah Shivaya. Dear listeners of Shaivam.org Radio, the size of our audio collection continues to grow day by day. We now host more than 25,000 audio recordings. In order to make these extensive resources more accessible and beneficial to our radio listeners, we have reorganized our program schedule. Thirumurai music and Thirumurai discourses will be broadcast on Thirunariya Tamilosai. Philosophical discourses and Periyapuranam lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. ॐ नमः शिवाय।
2: ॐ अथ नवमोऽध्यायः। शिवस्यात्मनो महेश्वर अभिधानम्। नन्दिकेश्वर उवाच, तत्रान्तरे तौ च नाथम् प्रणम्य विधिमाधमौ बद्धाञ्जलिपुटौ तूष्णीम् तश्चतुर्दक्षवामगौ। तत्र संस्थाप्य तौ देवम् सकुटुम्बम् वरासने पूजयामाथ दुःपूज्यम् पुण्यैः पुरुषवस्तुभिः। पौरुषम् प्राकृतम् वस्तु ज्ञेयम् दीर्घाल्पकालिकम् आरनूपुरकेयूरकिरीट मणिकुण्डलैः यज्ञसूत्रोत्तरीय വസ്ത്രക്ഷൗമ മാല്യാംഗുലീയകൈഃ പുഷ്പതാംബൂല കർപ്പൂര ചന്ദനാ ഗുരുലേപനൈഃ ധൂപദീപ സിതച്ഛത്ര വ്യഞ്ജന ധ്വജചാമരൈഃ അന്യൈ ദിവ്യോപഹാരൈശ്ച വാങ്മനോദീത വൈഭവൈഃ പതിയോഗ്യൈഃ പശ്വലഭ്യൈ സ്തൗ സമാർത്തയതാം പതിം യദ്യത് ശ്രേഷ്ഠതമം വസ്തു പതിയോഗ്യം ഹിതധ്വജഃ തദ്വസ്ത്വഖിലമീശോപി പാരമ്പര്യചികീർഷയാ സഭ്യാനാം പ്രദതൗ ഹൃഷ്ടഃ പ്രതക്തത്ര യഥാക്രമം കോലാഹലോ മഹാനാസീത് തത്ര തദ്വസ്തു ഗൃഹതാം തത്രൈവ ബ്രഹ്മവിഷ്ണുഭ്യാം ചാചിദ ശങ്കരഃ പുരാ പ്രസന്നഃ പ്രാഹതൗ നമ്രൗ സസ്മിതം ഭക്തിവർദ്ധനഃ ഈശ്വര ഉവാച തുഷ്ടോഹം മദ്യ വാം വത്സൗ പൂജയാസ്മിന് മഹാദിനേ ദിനമേ ദത്തതഃ പുണ്യം ഭവിഷ്യതി മഹത്തരം ശിവരാത്രി വിഖ്യാതാതിഥിരേഷ മമ പ്രിയ ഏതത്കാലേ തു യക്കുറിയാത് പൂജാം മല്ലിംഗവേരയോ കുറിയാത് ജഗതഃ കൃത്യം സ്ഥിതിസർഗാദികം പുമാന് ശിവരാത്രാവഹോരാത്രം നിരാഹാരോജിതേന്ദ്രിയഃ അർച്ചയേത് യോ യഥാ ന്യായം യഥാബലമ വഞ്ചകഃ സഫലം മമ പൂജായാം വർഷമേകം നിരന്തരം തത്ഫലം ലഭതേ സദ്യ ശിവരാത്രോ മദർശനാത് മദ്ധർമവൃദ്ധികാലോയം ചന്ദ്രകാല ഇവാംബുധേഃ പ്രതിഷ്ഠാദ്യുത്സവോ യത്ര മാമകോ മംഗലായനഃ യത്പുനഃ സ്തംഭരൂപേണ സ്വാവിരാസമഹം പുരാ സകാലോ മാർഗശീർഷേതു സ്യാദ് ആർദ്രാർക്ഷ അർഭകൗ ആർദ്രായാ മാർഗശീർഷേതു യഃ പശ്യേന്മാമുമാസഖം തദ്ദേരമപി വാലിംഗം സ ഗുഹാദപി മേ പ്രിയഃ അലം ദർശനമാത്രേണ ഫലം തസ്മിൻ ദിനേ ശുഭേ അഭ്യർച്ചനം ചേദധികം ഫലം വാചാമഗോചരം രണരംഗ തലേമുഷ്മിൻ യദഹം ലിംഗവർഷ്മനാ ജൃംഭിതോ ലിംഗവത്തസ്മാത് ലിംഗസ്ഥാനമിദം ഭവേത് അനാദ്യതമിദം സ്തംഭം അനുമാത്രം ഭവിഷ്യതി തദർശനാർത്ഥം ഹി ജഗതാം പൂജനാർത്ഥം ഹി പുത്രകൗ ഭോഗാവഹമിദം ലിംഗം ഭുക്തി മുക്തൈക സാധനം ദർശനസ്പർശന ധ്യാനാ ജന്തൂനാം ജന്മമോചനം അനലാചല സംഗാശം യദിദം ലിംഗമുത്ഥിതം അരുണാചലമിത്യേവ തദിദം ഖ്യാതിമേഷ്യതി അത്ര തീർത്ഥം ച ബഹുധാ ഭവിഷ്യതി മഹത്തരം മുക്തിരപ്യത്ര ജന്തൂനാം വാസേന മരണേന ച രഥോത്സവാദി കല്യാണം ജനാവാസം തു സർവദഃ അത്ര ദത്തം ഹുദം ജപ്തം സർവം കോടിഗുണം ഭവേത് മത്ക്ഷേത്രാദപി സർവസ്മാത് ക്ഷേത്രമേതന്മഹത്തരം അത്ര സംസ്മൃതിമാത്രേണ മുക്തിർഭവതി ദേഹിനാം തസ്മാൻ മഹത്തരമിദം ക്ഷേത്രമത്യന്ത ശോഭനം സർവകല്യാണ സമ്പൂർണം സർവമുക്തികരം ശുഭം അർച്ചയിത്വാത്ര മാമേവ ലിംഗേ ലിംഗിനമീശ്വരം സാലോക്യം ചൈവ സാമീപ്യം സാരൂപ്യം സാഷ്ടിരേവ ച സായുജ്യമിതി പഞ്ചയതേ ക്രിയാദീനാം ഫലം മതം സർവേപി യൂയം സകലം പ്രാപ്യതാശു മനോരഥം നന്ദികേശ്വര ഉവാച ഇത്യനുഗൃഹ്യ ഭഗവാൻ വിനീതൗ വിധിമാധമൗ യത് പൂർവം പ്രഹതം യുദ്ധേ തയോ സൈന്യം പരസ്പരം തദുത്താപയദത്യർത്ഥം സ്വശക്ത്യാമൃതധാരയാം തയോർമൗഢ്യം ച വൈരം ച വ്യപനേതുമുവാചതൗ സകലം നിഷ്കലം ചേതി സ്വരൂപദ്വയമസ്തി മേ നാന്യസ്യ കസ്യചിദ്ദസ്മാത് അന്യഃ സർവോപ്യനീശ്വരഃ പുരസ്താത് സ്തംഭരൂപേണ പശ്ചാത് രൂപേണ ചാർഭകൗ ബ്രഹ്മത്വം നിഷ്കലത്വം പ്രോക്തം ഈശത്വം സകലം തഥാ ദ്വയം മമൈവ സംസിദ്ധം ന മദന്യസ്യ കസ്യചിത് തസ്മാത് ഈശത്വമന്യേഷാം യുവയോർ അപി ന ക്വചിത് തദജ്ഞാനേന വാ മൃത്തം ഈശമാനം മഹാദ്ഭുതം തന്നിരാകർത്തും അത്രൈവം ഉത്ഥിതോഹം രണക്ഷിതൗ ത്യജതം മാനമാത്മീയം മയീഷം കുരുതം മതിം മത്പ്രസാദേന ലോകേഷു സർവോപ്യർത്ഥഃ പ്രകാശതേ ഗുരുക്തിർവ്യഞ്ജകം തത്ര പ്രമാണം വാ പുനഃ പുനഃ ബ്രഹ്മതത്വമിദം ഗൂഢം ഭവത്പ്രീത്യാ ഭണാമ്യഹം അഹമേവ പരം ബ്രഹ്മ മത്സ്വരൂപം കലാകലം ബ്രഹ്മത്വാദീശ്വരശ്ചാഹം കൃത്യം മേനുഗ്രഹാദികം ബൃഹത്വാദ് ബ്രഹ്മണത്വാച ബ്രഹ്മാഹം ബ്രഹ്മകേശവൗ സമത്വാദ്വ്യാപകത്വാച തഥൈവാത്മാഹമർഭകൗ അനാത്മാനഃ പരേ സർവേ ജീവാ ഏവ ന സംശയഃ അനുഗ്രഹാദ്യം സർഗാത്തം ജഗത്കൃത്യം ച പഞ്ചകം ഈശത്വാദേവ മേ നിത്യം നമദന്യസ്യ കസ്യചിത് ആദൌ ബ്രഹ്മത്വബുദ്ധ്യർത്ഥം നിഷ്കലം ലിംഗമുത്ഥിതം തസ്മാത് അജ്ഞാതമീശത്വം വ്യക്തം ദ്യോതയിതും ഹി വാം സകലോഹമധോ ജാതഃ സാക്ഷാത് ഈശസ്തു തക്ഷണാത് സകലത്വമധോ ജ്ഞേയം ഈശത്വം മയി സത്വരം യദിദം നിഷ്കലം സ്തംഭം മമ ബ്രഹ്മത്വബോധകം ലിംഗലക്ഷണയുക്തത്വാൻ മമ ലിംഗം ഭവേദിദം തദിദം നിത്യമഭ്യർച്ച യുവാഭ്യാം അത്ര പുത്രകൗ മദാത്മകമിദം നിത്യം മമ സാന്നിധ്യകാരണം മഹത്പൂജ്യമിദം നിത്യം അഭേദാല്ലിംഗലിംഗിനോ യത്ര പ്രതിഷ്ഠിതം യേന മദീയം ലിംഗമീദൃശം തത്ര പ്രതിഷ്ഠിതസ്സോഹം അപ്രതിഷ്ഠോപി വത്സകൗ మత్సామ్యమేకం లింగస్య స్థాపనే ఫలమీరితం ద్వితీయే స్థాపితే లింగే మదైక్యం ఫలమేవహి లింగం ప్రాధాన్యతస్థాప్యం తథా భేరం చ గౌణకం లింగాభావేన తత్క్షేత్రం సభేరం అపి సర్వదః ఇది శ్రీ శివమహాపురాణే ప్రథమాయాం విద్యేశ్వర సంహితాయాం నవమోధ్యాయః. ఓం
3: ఓం నమః శివాయ. యు ఆర్ లిజనింగ్ టు శైవం.org రేడియోస్ 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ శైవం.org. ఓం నమః శివాయ.
4: ఒక వ్యక్తి చేతి దగ్గరికి వచ్చామంటే ఆయన పట్టుకున్నట్టే అన్నమాట, అంతే కదా. ఇంకా శివుణ్ణి పట్టుకున్నాడు. పట్టుకోగానే వెంటనే తర్వాత మంత్రంలో మీరు పరిశీలించి చూస్తే ఎంత అద్భుతమైన విషయం కనిపిస్తుంది చూడండి. అయితే డైరెక్ట్గా ఆయనకు నమస్కారం పెట్టవచ్చుగా, ఈ ఆయుధానికి ఎందుకండి మధ్యలో నమస్కారం అంటే? ప్రకృతిని నిరసించడం కాదు మన యొక్క ఈ శాస్త్రముల రహస్యం. ప్రకృతిలో పరమేశ్వర శక్తి ఉన్నది అని తెలుసుకో. ప్రకృతిని వస్తు దృష్టితో కాకుండా పరబ్రహ్మ దృష్టితో చూడు. అందుకు ఆ ప్రయోగించే పరమేశ్వరుడు ఈ ప్రకృతి నిండా దాగి ఉన్నాడు. గనుకనే ప్రతి ఆయుధము కూడా ఏమిటి అంటే భగవంతుని యొక్క అనంత లీలా విభూతులు ఆ ఆయుధాల్లో ఉంటాయి. పరమేశ్వరుడు ప్రతి ఆయుధాన్ని మనం నమస్కరించాలి. అందుకే శంఖం సదాహం శరణం ప్రపద్యే, చక్రం సదాహం శరణం ప్రపద్యే, గదాం సదాహం శరణం ప్రపద్యే, శాంఖం సదాహం శరణం ప్రపద్యే అని నారాయణుడి యొక్క శంఖచక్ర గదా పద్మాన్ని ధనుస్సుని కూడా నమస్కరించాం. ఎందుకు వాటిని నమస్కరించాలి? ఎందుకంటే అవి మనల్ని ఎంత రక్షిస్తూ ఎంత శిక్షిస్తున్నాయో అంత రక్షిస్తాయి. వాటితోనే ఆయన రక్ష శిక్ష రెండు చేస్తున్నాడు. ఏ ప్రకృతి యొక్క బాణాన్ని చూసి నువ్వు భయపడ్డావో ఆ ప్రకృతి బాణంతోనే ఆయన నిన్ను రక్షిస్తున్నాడు. నిన్ననే చెప్పుకున్నాం మనం, నీటిని చూసి అది మన మీదగా వరద వస్తూ ఉంటే అమ్మో అని భయపడిపోతున్నాం, భయపడి దూరం వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం. నిజంగా నీటికి దూరమే బ్రతకగలమా? ఆ నీరు బాధించడానికి వస్తే బాధ కానీ ఆ నీరే రక్షించడానికి వస్తే శరణు అంటాం కదా. అందుకే స్వామి నీ ఆయుధాలు మాత్రం దాచేయకు. ఆయుధాలు కావాలి కానీ అన్ని హింసించకూడదు, అది వాటి పని ఒకటి ఉన్నదనమాట. అందుకే నీ ఘోర రూపమైన ఈ ఆయుధములు కూడా నేను నమస్కరిస్తున్నాను. ఎందుకంటే వాటి ద్వారా నీ యొక్క శక్తి వచ్చింది కదా. ఇది ఒక్కటి తెలుసుకోండి, మనల్ని ఏడిపించే వాళ్ళకు కూడా నమస్కారం పెట్టడం నేర్చుకుంటాం మనం. ఎందుకంటే మనల్ని బాధించుతున్నాయి అంటే మనం చేసుకున్న పాపం కొద్దీ ఆ బాణం ద్వారా ఆయన బాధిస్తూ ఉంటాడు. మన చుట్టూ బాణాలు ఉన్నాయి, చుట్టూ ఆలోచిస్తే మనల్ని ఏడిపించే బాణాలు ఎన్ని రకాలు నిన్ననే వివరించుకున్నాం. బాణాల అంపశయ్య మీద భీష్ముడు కాదు మనం ఉన్నాం, మన చుట్టూ అవి గుచ్చుతూనే ఉన్నాయి మనం. ఈ బాణాలన్నీ ప్రయోగించిన వాడు ఆ పరమాత్మ. ఇంకొక విషయం ఇక్కడ ఉన్నది, ఈ మనం అభిషేకం చేసేటప్పుడు సరే జ్ఞానం తత్వం ఒకవైపు ఉంచుదాం ఇటువైపు వద్దాం, ఇందులో ఏ భావం చూపిస్తున్నాడు మనిషి ఏ సమయంలో శరణు పెడతారు? వర్రీ టెన్షన్, అవును కదా, టెన్షన్ వర్రీ. ఏకంగా వచ్చింది, గట్టిగా తగిలింది అనుకోండి, నీకు ఏడవడానికి ఉండవు, బాధలేదు. ఇది ఉన్నదే అటు ప్రయోగము కాలేదు, ప్రయోగించకుండా ఊరుకోలేదు, ఎక్కువ పెట్టించాడు ధనస్సుని. అలాంటి రుద్రుణ్ణి ఇక్కడ జానించాలి. ఎక్కువ పెట్టి నిలుచున్నాడు అంటే అర్థం దీన్ని టెన్షన్ అని అంటారు. మనిషికి జీవితంలో ఈ టెన్షన్సే. అందులో ఈ రోజులో 3వ క్లాస్ పిల్లవాడిని అడిగినా టెన్షన్గా ఉందండి అంటాడు. వాడికి పాపం పుట్టిన దగ్గర నుంచి టెన్షన్ తప్ప మరొకట్లేదు. ఇలాంటి టెన్షన్మయమైన జీవితం గడుపుతున్నాం. ఈ టెన్షన్స్ అన్నీ పాపం కొద్దీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంత టెన్షన్ రావడానికి ఎవడు కారణము? ఆయన్ని చూడడానికి మనకి అటెన్షన్ కావాలి. అది ఆయన ఎలా చూపిస్తున్నాడు ఈ టెన్షన్ అంతా అని అంటే ఎవడు చేస్తున్నాడు పరిశీలించండి. దీని వెనకాల ఉన్నటువంటి వాడు అని ఊరికే చేయడని చెప్పాడు ఆయన. అందుకోసం శరణ వేడి స్వామి అని అంటే వెంటనే 2వ మంత్రంలో ఎంత బాగా చూపిస్తున్నాడు చూడండి. యాత ఇషు శివతమ శివం బభూవతే ధను శివ శరవ్యాయాతవతయ నో రుద్ర మృడయ. ఇది 2వ మంత్రం. యాత ఇషు శివతమ, ఇప్పుడు ఏమంటున్నారు, నీ బాణములు ఏవైతే శివతమా, తమ అంటే సూపర్లేటివ్ డిగ్రీ, గుడ్ బెటర్ బెస్ట్ అని, ఉత్తర ఉత్తమ అని ఉంది కదా, తమ అంటే బెస్ట్ అనేటువంటి దాన్ని వాడతారు. శివతమ, శివ అంటే మంగళం శాంతం అని అర్థం. శివతమ అంటే మంగళముల్లో కల్లా అత్యంత ఉత్కృష్టమై ఉన్నటువంటి నీ ఇషువు ఏదైతే ఉందో అది మమ్మల్ని ఆనందింపజేయుగాక. అంటే ఆ బాణముతో ఆనందకరమై మంగళకరమైన నీ యొక్క బాణముతో మేము ఆనందింపబడుదుముగాక అని చెప్తున్నాడు. ఇషువు ఏమైపోయింది? శివతమ అయిపోయింది. వాడి తర్వాత ఇషువు తర్వాత ధనుహు ఆ ధనస్సు కూడా శివం బభూవ, శివముగా మారిపోయినది. ధనస్సు కూడా శివమైపోయింది. ఎన్ని శివం శివం మారిపోతున్నాయి. ఉగ్రత అంతా కూడా శాంతం, శుభం, కళ్యాణం, మంగళం ఇవన్నీ అయిపోతున్నాయి. అందుకే ధనుస్సు శివమైపోయింది. ఎప్పుడైతే ధనుస్సు శివమయ్యిందో, సరే నా కంటికి కనబడుతున్న ధనుస్సు, నా కంటికి కనబడుతున్నటువంటి బాణము, ఈ రెండు శివమైపోయాయి, బాగానే ఉంది. ఇప్పుడైతే ఒక్క బాణం కనబడింది, కానీ ఇంకెన్నున్నాయో అమ్ముల పొదులు. మనకేం తెలుసు, కాలం అనే అమ్ముల పొదులు, ప్రపంచం అనే అమ్ముల పొదులు. ఆయన ఎన్ని బాణాలు దాచుకున్నాడు. ఈ బాణం నుంచి తప్పించుకుంటే రేపు పొద్దున మరో బాణం అందులో నుంచి తీయచ్చేమో ఆయన. ఇప్పుడు ఆయన ఏమడుగుతున్నాడు? శరవ్యా. శరవ్యం అంటే అమ్ముల పొది. శరములు దేని ఎందు ఉంటాయో వాటికి అమ్ముల, వాటిని అమ్ముల పొది శరవ్యము అని అంట. అది ఏదో, అది కూడా శివ, అది కూడా మంగళకరముగా ఆగుగాక. అది విశేషం. అంటే బాణాలు, ధనస్సు, ఈ రెండు శాంతమైపోయాయి. ఇప్పుడు అమ్ముల పొదిలో ఉన్నవి కూడా శాంతమైపోయాయిట. అంటే రేపు పొద్దున్న వచ్చేవి కూడా నాకు శుభంగానే ఉండాలి. ఇప్పటిదాకే కాదు, భవిష్యత్తులో కూడా నాకు ఎటువంటి వేదన రాకూడదు అనడం. అందుకే ఈ మంత్రములు మనకు అన్ని వేదనలు పోగొట్టగలవు, ఎందుకంటే ఇందులో ఇంత చక్కటి భావం ఉంది కనుక. ఇక్కడ మరొక కొంచెం మానసికంగా మీరు గమనించండి. మొదట నమస్కరించినప్పుడు ఏమంటున్నారు? బాణానికి నమస్కారం, ధనస్సుకి నమస్కారం అన్నారు. అక్కడ అమ్ములు పొది ప్రసక్తి లేదు, ఇక్కడ మాత్రం అమ్ములు పొది ప్రసక్తి వచ్చింది. అంటే కొంచెం కామ్గా ఉంటే అన్ని అబ్జర్వ్ చేస్తాం మనం. వేదన ఉన్నప్పుడు మాత్రం కనిపించేదే కనిపిస్తుంది. ఇప్పుడు మొదట ఆ బాణమే కనబడింది కనుక దానికే ముందు నమస్కారం పెట్టాడు. ఆయన ప్రార్థించిన వెంటనే శివం చేశాడు. చూడండి, అది ఆయనకున్న దయ. అందుకే రెండో మంత్రంలోనే శివ అయిపోయాను నేను, అవన్నీ ప్రసన్నమైపోయాయి. ప్రసన్నమైపోయాక ఆయన అమ్ముల పొది కూడా కనబడ్డాయి. ప్రసన్నమైపోయాయి కదా అని చదికిన పడి కూర్చుని అమ్మాయ అనుకుందామంటే అమ్ముల పొది కనబడిందే, అమ్మ వద్దు బావ, అమ్ముల పొది కూడా శాంతిగా ఉంచు అనడం. అంటే ఇక్కడ మనం ప్రార్థిస్తున్నటువంటి ఆ మహర్షి యొక్క దర్శన శక్తిని మనం భావించితే ఇక్కడ మనం గ్రహించగలం. ఈ విధంగా మారిపోయినటువంటి నీ బాణములు, ధనస్సు, నీ అమ్ముల పొది, వీటితో నహా మృడయా, మమ్ములను ఆనందపరచు. మృడ అంటే ఆనందము అని అర్థం. మృడయా అంటే ఆనందపరచు అని ప్రార్థించారు. ఇప్పుడు మనకేమయ్యాయి? ఆయన ఆయుధములన్నీ కూడా ప్రసన్నాలైపోయాయి. పరమేశ్వరుడి ఒక్కొక్క ఆయుధం కూడా చాలా దివ్యములైనటువంటి ఆయుధములు. పినాకం ఆయన యొక్క ధనుస్సు, అలాగే శూలపాణి, వివిధములైన ఆయుధాలతో ఖట్వాంగము మొదలైనవి ధరించి ఉంటాడు. అనంతహస్తుడు, దశభుజుడు, చతుర్భుజుడు అన్నీ పరమేశ్వరుడే. వీటన్నిటి ద్వారా ఆయన ప్రయోగించే ఆయుధాలన్నీ కూడా వివిధములైన శక్తులకు సంకేతాలు. ఇవన్నీ కూడా దాచిపెట్టిమనట్లేదు. చూడండి, ఇక్కడ ఇవన్నీ వదిలేసాయి అనట్లేదు. ఇవన్నీ ఉంచు, నాకు శుభంగా పరిణమించాలి. అంటే ఈ ప్రకృతిలో ఆయన ప్రయోగించే సర్వరూప శక్తులు కూడా శుభమగ్గుగాక. ఈ బాణాలు, ఈ ధనుస్సు లేకపోతే ఈ ప్రపంచం లేదండి. అందుకు అవన్నీ కూడా శాంతముగా ఉండాలి అని ఇక్కడ అడిగి, ఇప్పుడు ఈ మంత్రంలో మనకి కేవలం ఆయన యొక్క ఆయుధములను మాత్రమే వర్ణించారు. అటు తర్వాత ఏం చూపిస్తున్నారంటే, యాతే రుద్ర శివా తనూహ అఘోర అపాపకాశిని తయా నహ తనువ శంతమయ గిరిశంత అభిచాకసీహి. ఇది శబ్ద విభజన. పరమేశ్వర, ఇప్పుడు ఇందులో మీకు ఎక్కడా కూడాను స్వామి యొక్క ఆయుధముల వర్ణన లేదు. ఆయుధాలు వదిలేశాం, అంటే వర్ణించడం వదిలేశాం. దాని గురించి దృష్టే లేదు. ఇప్పుడు ఆయుధములపై దృష్టే లేదు. ఆయుధాలు ప్రసన్నములైపోయాయి. ఇప్పుడు ఆయుధాలు ఎవడువో ఆయన్ని మాత్రం వదలం మనం. ఆయనే అన్ని చోట్ల కనిపించాలి అని అడుగుతున్నారు ఇక్కడ. ఎలా కనిపించాలి అంటే శివాతను. అది ఓ రుద్ర, నీ తనువు, తనువు అంటే రూపం, నీ తనువు శివ అత్యంత శుభకరము, మంగళము, ప్రసన్నము, శాంతము అయిన నీ తనువు. అంతకుముందు ఉగ్రంగా కనిపించిన స్వామి మూడో మంత్రంకి వచ్చేటప్పటికే ప్రసన్న తనువు అయిపోయిందిట. అది ఎలా ఉన్నది? అఘోర. అఘోర తత్వం గురించి మనం చెప్పుకున్నాం కదా. ఘోరము కానిది అఘోరం, అంటే ఏమాత్రము బాధాకర లక్షణం లేనిది, పూర్ణంగా ప్రసన్నమైనటువంటి ఆ స్వరూపం అది శివ. అఘోర అపాపకాశిని, మూడు లక్షణాలు చెప్తున్నారు ఇక్కడ స్వామి యొక్క ఆ తనువుకి. ఒకటి శివ, శివ అంటే అత్యంత నిర్మలమైనది, శుద్ధమైనది, శుభంకరమైనది, శాంతమైనది, క్షేమంకరమైనది అయినటువంటి తనువు. ఇది ఎలాంటిది? అఘోర, ఏమాత్రము బాధించే లక్షణము లేనటువంటిది. ఇది అపాపకాశిని. ఇది విశేషం. పాపమును ప్రకటించేటటువంటిది దేహములు వేరు, అవన్నీ మనం చూస్తున్నవి. అపాపకాశిని, ఎటువంటి పాపాదుల యొక్క స్పర్శ లేనటువంటిది, పాపస్పర్శ లేనిది, అంటే అజ్ఞానం యొక్క స్పర్శ లేనిది. అజ్ఞానం అనేటువంటిది ఏమాత్రము లేదు, పూర్ణ జ్ఞానమయ స్వరూపము పరమేశ్వరుడు. అది చెప్పడం అపాపకాశిని అంటే పూర్ణ జ్ఞానమయమైన స్వరూపము. కాశిని అనే మాట ఇక్కడ ఉంది చూడండి మీరు. కాశీ అనే మాట, కాశిని అనే మాట, కాశము అనే మాట, ప్రకాశము అనే మాట ఒకటే అర్థం, వెలుగుతో కూడినది అని అర్థం. అపాపకాశిని అంటే జ్ఞాన ప్రకాశముతో కూడినది, అంటే వెలిగి వెలిగించేది ఏదో అది ప్రకాశం. పరమేశ్వర స్వరూపం స్వయం ప్రకాశం, సర్వతో ప్రకాశం, సర్వ ప్రకాశకం అయినటువంటి లక్షణంతో కూడినది. అది తన తనంత తాను వెలుగుతోంది, ఎవడో వెలిగించక్కర్లేదు. అక్కడ జ్యోతి ఎలా ఉంది వెలుగుతోంది అంటే టార్చ్ లైట్ పెట్టి చూపిస్తామా జ్యోతిని? అలాగే పరమేశ్వరుడు విశ్వాన్నతిని వెలిగిస్తున్నాడు, కానీ ఆయన వెలిగించేది లేదు, ఆయన స్వయం ప్రకాశకుడు. అందుకే నతత్ర సూర్యోభాతి న చంద్రతారకం అని ఉపనిషత్తు చెప్తున్న విషయం అదే. సూర్య చంద్రాదులకు కూడా అతీతమై వారందరికీ వెలుగిచ్చేటువంటిది అదే. యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమమ్మ అని గీతలో పరమాత్మ చెప్పినటువంటి విశేషం అది. ఇలా ఉన్నటువంటి న శశాంకో న పావకః అని వివరించారు కదా గీతలో. అలా ఉన్నటువంటి అపాపకాశిని, కేవలము జ్ఞానమును మాత్రమే, అపాపము అంటే జ్ఞానము, ఆ జ్ఞానమును కాశిని ప్రకాశింపజేసేటువంటిది నీ శరీరం. శివ అనగానే ప్రసన్నత ఆనందం కనిపించింది. అది ఇక్కడికి వచ్చేటప్పటికీ అపాపకాశిని జ్ఞానము అంటే పరమేశ్వర స్వరూప లక్షణం ఏమిటి? జ్ఞానానంద విగ్రహము అది. ఆ జ్ఞానం ఎలాంటిది? ఇలా వచ్చి అలా పోయేది కాదు, ఎందుకంటే ఎప్పుడూ ఉన్నది. అందుకే ఆ జ్ఞానానికి లక్షణం సదానందం, సచ్చిదానంద విగ్రహుడు అని దీని యొక్క అర్థం. అందుకే అఘోర, అపాపకాశిని, శివాతనూహు, ఏది ఉన్నదో అది ఎంత దివ్యమై మంగళమై ఉన్నది అంటే, సరే ఈ శరీరం బాగుంది స్వామి, మరొకటి ఏదైనా గొప్ప శివంకరమైన శరీరం కనిపిస్తే బాగుంటుందేమో అనడానికి లేదుట. మళ్ళీ ఆ శరీరాన్ని వర్ణిస్తున్నాడు అంటే భగవద్ రూప వర్ణన భక్తుడికి విసుగురాదు, ఎన్ని మార్లైనా అదే తలుచుకుంటుంటాడు. అందుకే తయా అన్నహ తనువా, ఆ తనువుతోనే స్వామి మమ్మల్ని అంతా ప్రకాశింపజేయవయ్యా అని అడుగుతున్నారు. చాలా గొప్ప విశేషమైన భావన ఇది. ఏ శరీరంతో జ్ఞానానందమయమైన విగ్రహంతో కనిపించేవో ఆ మంగళకరమైన తనువుతో మమ్మల్ని ప్రకాశింపజేయు. ప్రకాశం నీదే కాదు, మాకు ప్రకాశాన్ని అందజేయు. ఎలాగా? అభితహ చాకసీహి. ఇది విశేషం. అభిచాకసీహి అనేది చాలా గొప్ప మాట ఇక్కడ ఈ వైదిక శబ్దంలో. అభితహ అంటే అన్ని వైపులా, అన్ని విధములా. చాకసీహి అన్నప్పుడు కూడా కాశ శబ్దం ఇక్కడ మీరు చూడవచ్చు. దానివల్ల సర్వత్రా కూడా మాకు ప్రకాశమును కలిగించు అంటే అర్థం ఏమిటి అంటే, మనం అంధీభూతమై ఉండిపోయాం, వెలుగును గుర్తించలేని లక్షణంలో ఉన్నాం, మనలో ఉన్న స్వయం ప్రకాశక శక్తిని గుర్తించలేకపోతున్నాం. ఇది సర్వత ప్రకాశమైనటువంటి గొప్ప వస్తువు ఒకటి ఉంది మన దగ్గర ఉన్నది, అది సర్వత్రా ప్రకాశించేటువంటి వస్తువు, దానిని నేను తెలుసుకోగలగాలి అనేటువంటి. యస్మిన్ విజ్ఞానే సర్వమిదం విజ్ఞాతం, ఏది తెలిస్తే అంతా తెలుస్తోందో అదే బ్రహ్మజ్ఞానం అని చెప్పారు కదా. ఆ అంతా తెలియడం అనేది అభిచాకసీహి అనే మాటతో చూపిస్తున్నాడు. సర్వత్రా అదే భాషించుట. ఏది భాషించుట? ఏది కనిపించిందో ఇక్కడ అపాపకాశినే నిర్మలమైన జ్ఞానానందమయమైన స్వరూపం, అదే సర్వత్రా మాకు గోచరించుగాక. అంతేకాదు అందులోని వాళ్లమే మేము కూడా తెలిసిపోతే మేము అలా ప్రకాశించే వాళ్ళమే కదా. అందుకు అభిచాకసీహి, మమ్మలను అలా ప్రకాశింపయ్యు అంటే సర్వత్రా ప్రకాశము గలవారినిగా చెయ్యుము అని అంటున్నాడు. మనకి స్వయం ప్రకాశకత్వం ఉంది, సర్వత ప్రకాశకత్వ లక్షణం ఉంది, మనలో ఈశ్వరత్వం ఉంది, అది మనం గుర్తించకపోవడమే వెలుగు లేకపోవడం. దీని ముందు దీపం మీద పెట్టిన పెంకులాగా అజ్ఞానం అనే పెంకు ఒకటి పేరుకుపోయింది, అది కానీ పోయిందా? మనం కూడా సర్వత ప్రకాశకులం అయిపోయాం. సర్వత్రా వ్యాపించి ఉన్న పరమాత్మను ఎవడు తెలుసుకుంటున్నాడో వాడు అంతటా భాషించేవాడు అవుతున్నాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని ఉపనిషత్తు చెప్పిన విషయం ఇదే. అందుకే రుద్రం ఉపనిషత్తును ఎందుకన్నారు, ఇప్పుడు అర్థమైంది కదా. దీనినే ఆత్మబుద్ధి ప్రకాశకం అని ఉపనిషత్తు మరొక చోట తెలియజేసింది. స్వాత్మ ప్రకాశం అని ఎప్పుడైతే పరమేశ్వరుడు తన జ్ఞానమయమైన ఆనందమయమైన విగ్రహంతో కనబడ్డాడో మనకున్నటువంటి అజ్ఞానావస్థలన్నీ దాటిపోయే. అందుకే ఆయుధాలు వర్ణించి ఆయన రూపం దగ్గరకు వచ్చి కూర్చున్నాడు అంటే ఆవరణలన్నీ అతిక్రమించి ఆవరణాతీతంగా నిరావరణ స్వరూపుడైన పరమేశ్వరుణ్ణి గ్రహించిన తర్వాత ఇంకా వీడికి మాత్రం ఆవరణలు ఏముంటాయి. అందుకు ఆ స్వరూపాన్ని మించిన శుభం లేదు గనక దయానస్తనువ శంతమయా. ఇదొక అందమైన మాట అండి. ఈ మంత్రంలో రెండు అందమైన మాటలు, అభిచాకసీహి శంతనువ, అది శంతమయా. శంతమ ఇది కూడా సూపర్లేటివ్ డిగ్రీ. శం అంటే శాంతం సుఖం. ఆ శాంతి అనే మాటలో కూడా శం ఉంది కదా, శమనము. అన్నీ తొలగిన తర్వాత కలిగే ఒక మహదానంద శాంత స్థితి ఏదో అది శం. ఆ శాంతంలో ఇది పోయింది ఇంకా కొంచెం ఉంది అని ఏం మిగలేదు, పోవాల్సినవన్నీ పోయాయి. అప్పుడు లభించే నిర్మల అఖండ ఆనందమే శం. దీనిని మించింది లేదు గనక శంతమయా అంటే పరమేశ్వరుడి స్వరూపం ఏమిటి, శంతమ స్వరూపం. అది విశేషం. పూర్ణ ఆనందం, పూర్ణ ప్రసన్నత, పూర్ణ శాంతమే పరమేశ్వరుడి యొక్క స్వభావ స్వరూపం. మరి మన్యవే లేదు. పూర్ణ ప్రశాంత స్థితిలో ఉన్న ఆ పరమేశ్వరుని యొక్క అఖండ సచ్చిదానంద ప్రశాంత శివ తనువు ఏదైతే ఉందో అదే నాకు సర్వత్రా కనబడుగాక. అది విశేషం. అన్ని చోట్ల కూడా నాకు ఆ ప్రసన్నమైన స్వరూపమే గోచరించాలి అనుకుంటే ఇంకా జగత్తులో అతనికి వేదన ఉంటుందా ఆలోచించండి. ఇది గొప్ప దర్శనం, ఇది గొప్ప అనుభూతి. పరమేశ్వరుని యొక్క ప్రశాంత స్వరూపమే అన్ని చోట్ల గోచరించాలి అనేది ఈ మంత్రం యొక్క తాత్పర్యం. అంటే ఇందాక చెప్పినట్లు ప్రకృతిలో మనల్ని బాధించే వాటిలోను ఆనందింపజేసే వాటిలోను అన్నింటిలో కూడాను ఆ పరమాత్మ ప్రకాశం మనకు కనిపిస్తే సర్వం శాంతమయంగా ఉంటుంది. అందుకే మహాత్ములు మనం చూస్తున్న ప్రపంచాన్నే చూస్తారు, మనం చూస్తున్న జీవితాన్నే చూస్తున్నప్పటికీ వారి శాంతావస్థలో ఉండడానికి కారణం వారికి ప్రతి అణువునా కూడా శంతమయ అయినటువంటి ఆ పరమేశ్వర స్వరూపమే గోచరిస్తుంది. వారికి సర్వత్రా కనిపించేది ఆ శాంతకరమైన పరమేశ్వర స్వరూపమే. అందుకే వారికి ప్రతి చోట శాంతి లభిస్తుంది. వారు దుఃఖాలకి వాటికి దిగుళ్ళకి లొంగట్లేదు. అందుకే కదా ప్రహ్లాదుడు అంత ఆనందంగా ఉన్నాడు, ఎంత కొడుతున్నా ఎంత తిడుతున్నా. ఎందుకంటే ఈ శంతమయా అయినటువంటి ఆయనే గోచరిస్తున్నాడు ఆయనకి అన్ని చోట్ల. అందుకే నిత్య ప్రశాంతులు, వాళ్ళ ప్రశాంతత ఎప్పుడు చెదరదు. ఆ నిత్య ప్రశాంతత సర్వత ప్రశాంతత అనేటువంటిదే అభిచాకసిహి అనేటువంటి మాటలో ఉన్నటువంటి అర్థం. ఇది మనం బ్రహ్మ విద్య పరంగాను లేదా పరమేశ్వరుడు మనస్సుకు తగలగానే చాలు, ఆ శాంతమైన ఆ స్వరూపాన్ని చూడగానే సర్వము ఆనందమయంగా శాంతంగా మనకు లభిస్తుంది అనేటువంటి భక్తి భావనతోనూ గ్రహించవచ్చు. ఇలా కాకుండా లౌకికంగా చూస్తే మనం పడుతున్న బాధలు ఏ ప్రకృతి శక్తుల ద్వారా పడుతున్నామో అవి పరమేశ్వర స్వరూపాలను తెలిసి శరణి వేడితే వెంటనే ఆయన దాన్ని శాంతింపజేసి తనదైన శాంత లక్షణాన్ని ఆయన దాని నుంచి మనకి ప్రసరించి ఆనందింపజేస్తున్నాడనే భౌతిక స్థాయి నిర్వచనం చెప్పుకుని తృప్తిపడ్డా పడచ్చు. మొత్తానికి పరమేశ్వరుడు తన యొక్క ప్రశాంతమైనటువంటి స్వరూపంతో మనల్ని అనుగ్రహిస్తున్నాడు. అంటే ఈశ్వర స్వరూపం ఎటువంటిది, ప్రకాశక స్వరూపము, సుఖప్రదాయక స్వరూపము. అందుకే శివ అభిచాకసిహి ఈ మాటలన్నీ కూడా ఉన్నాయే అపాపకాశిని, ఇవి జ్ఞానదాయకము, ఆనందదాయకము, మంగళదాయకము అని చెప్పడానికే మూడు రకాల లక్షణాలు చెప్పాడు. అంటే ఈశ్వర స్వరూపాన్ని ఆశ్రయించడం వల్ల మనకు లభించేవి ఈ మూడు. ఉప్పు వస్తువుని ఆశ్రయిస్తే ఉప్పు లభిస్తుంది, తీపి వస్తువుని ఆశ్రయిస్తే తీపి వస్తువు లభిస్తుంది, జ్ఞానానంద శుభస్వరూపుని ఆశ్రయిస్తే జ్ఞానానంద శుభములే లభిస్తాయి. అందుకు ప్రయోజనం ఏంటి, అభిచాకసీహి అంతటా ఆయనను దర్శించడమే ప్రయోజనం అని చెప్పి ఇక్కడ గొప్ప సంబోధన చేశారు. గిరిశంత, గిరిశంత అంటే గిరియందు ఉండువాడు. గిరియందు ఉండి ఏం చేస్తున్నాడు, అక్కడ శంత సుఖమును ఇచ్చువాడు. గిరియందు ఉండి సుఖాన్ని ఇస్తూ ఉంటాడు పరమేశ్వరుడు అందరికీ. ఏ గిరియందు ఉన్నాడు వెంటనే మనం స్థూల ఉపాసనలో, ఇదేమీ తప్పులేదు, ఉపాసనా పరుడికి వెంటనే ఈశ్వరుని ధామం గుర్తొస్తుంది, అది కైలాసగిరి. కైలాసగిరియందు ఉండి అక్కడ నుంచి సుఖాన్నంతటిని ప్రసరిస్తున్నటువంటి వాడు ఆయన. అంటే గిరిశంత అని సంబోధించారు. ఓ గిరివాస, కైలాసగిరివాస. అలాగే ఆయన గారు శ్రీమతి గారు కూడా గిరిపుత్రే. అందుకు ఆయన గిరీష్ అంతా కొండల యందు తిరిగేవాడు. ఆయన పేరు గిరీషుడు, గిరీషుడు అని. గిరి ఎందున్నవాడు, కొండ ఎందున్నవాడు అంటే అర్థం ఎత్తైన స్థానమునందున్నవాడు అని భావన. దేనికి ఎత్తు? మనకంటే ఎత్తైన వాడు, సర్వోన్నతుడు అని చెప్పడం గిరి ఎందున్నవాడు అంటే అర్థం. వెంటనే కొండ గుట్ట దాని మీద కూర్చున్నాడు అని అనుకున్నా పర్వాలేదు, తప్పేం లేదు. మరికొంచెం పైకి వెళ్ళగలిగితే ఉన్నతుడు అని అర్థం. ఆ ఉన్నతత్వాన్ని అందుకోవడానికి మన యొక్క జ్ఞాన భూమికలు కూడా ఉన్నత స్థితికి చేరగలిగితే ఆయన అందుకోగలం. ఉన్నతమైన భూమికకు అందేవాడే పరమేశ్వరుడు. అందుకు సర్వోన్నత స్థానములో, సర్వాతీత స్థానములో ఉన్నటువంటి వాడు. మీరు అలాగే ఉన్నతంగా ఉన్నవాడు అందరిని అనుగ్రహించగలడనేది మనం లోకంలో ఆలోచించినా తెలిసిపోతుంది. ఇక్కడ నేను ఉపమానానికి చెప్పే విషయం నిజానికి ఉపమానం కాదు, అదే శివస్వరూపం. అది కూడా త్వరలోనే చెప్తాను. ఏమిటి ఉపమానం అంటే, మనందరికీ పైన ఉన్నతంగా ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? సూర్యభగవానుడు. ఆయన సర్వోన్నతంగా అక్కడుంటే ఆయన ప్రసరించుతున్న వెలుగు ఎలా ప్రసరిస్తుంది చూడండి. విశ్వమంతా పరచుకుని అందరినీ ఆనందింపజేస్తుంది ఆ ఉన్నతంగా గిరియందు ఉన్నటువంటి ఆయన యొక్క వెలుగు. విశ్వంలో అందరూ ఆనందిస్తున్నాం. ఇందరిని ఆనందింపజేయడానికి ఆయన ఉన్నతంగా ఉన్నాడు. అలాగే గిరీష్ అంతా సర్వోన్నతుడైన స్వామి, నువ్వు మమ్మల్ని అందరినీ ఆనందింపజేస్తున్నాడు గనకే అభితాకసీహి అని అనగలిగారు. అన్ని వైపులా నీ వెలుగును మాకు చూపించు, వెలిగే వాళ్ళని చెయ్యు అనడం కూడా మనం సూర్యభగవాన్ని భావిస్తున్నట్లే. ఓ సూర్యభగవానుడా, అన్నిటా నీ వెలుగులు ప్రసరింపజేసి మమ్మల్ని వెలిగే వాళ్ళని చెయ్యు. అంతే కదండి, సూర్యుడే అనుగ్రహించకపోతే మనం వెలిగే వాళ్ళం అవుతామా? అవతల వాళ్ళకి కనిపించాం. అసలు మనం వెలిగే వాళ్ళం కావాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు వెలిగే వాళ్ళు కావాలి అంటే ఉన్నత భూమికలో ఉన్నటువంటి సూర్యభగవానుడు తన యొక్క అపాపకాశిని, అఘోరా శివ అయిన కాంతుల్ని ప్రసరింపజేస్తూ కనిపిస్తేనే కదా మనం ఇలాగున్నాం. ఉదాహరణకు ఒక్క సూర్యుడి ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మరి సూర్యులకు సూర్యుడైన పరమేశ్వరుడు సర్వోన్నతుడై విశ్వానికి అంతటికి వెలుగును అందిస్తున్నటువంటి వాడు. ఇది ఇక్కడ భావన. అలాగా ఉన్నత భూమికల యందు ఉన్న ఆ పరమేశ్వరుడు మనల్ని అనుగ్రహించుగా. కానీ ఈ ఒక్క పరమేశ్వరుడు ఎవడికి వాడికి అన్నట్లు కనబడతాడు చూడండి. ఇది విశేషం. ఇది ఎవడు ఆశ్రయిస్తే వాళ్ళవాడు అన్నట్లే కనబడతాడు. అంతే కదండి, ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక అని పోతన భాగవతకారుడు అంత చక్కగా చెప్పాడు. ఒకే సూర్యుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపించినట్లుగా ఆ పరమేశ్వరుడికి అదే లక్షణం. అందుకు ఆశ్రయించిన వారిని అనుగ్రహించే స్వరూపంతో సర్వత్రా తన అనుగ్రహాన్ని వాడికి చూపించగలుగుతున్నాడు ఆయన. అది విశేషం. అలాంటి గిరిశంత అనే మాటలు గిరియందు ఉన్నవాడా అనే అర్థాన్ని ఇక్కడ తీసుకున్నాం. అటు తర్వాతి మంత్రంలో యామిషం గిరిశంత హస్తే బిభర్ష్యస్తవే శివాం గిరిత్ర తాం కురు మా హింసే పురుషం జగత్. ఇది అటు తర్వాత చెప్పినటువంటి మంత్రం. స్వామి, నీ యొక్క ఆ ఇషువు, ఇక్కడ కూడా స్వామి యొక్క బాణాన్ని స్తోత్రం చేస్తూ, ఇది దేనికోసం ధరించి ఉన్నామంటే పాపులపై ప్రయోగించడానికి ధరించినటువంటి ఆ ఇషువు ఏదైతే ఉందో అది శివాం కురు, దాన్ని శుభంగా మార్చు. శుభంగా మార్చి ఏం చేస్తావంటే పురుషం జగత్, ఈ రెండింటినీ కాపాడు అన్నాడు. పురుషుణ్ణి జగత్తుని కూడా కాపాడు, శుభంకరంగా మలచు. ఎందుకు ఇలా అడుగుతున్నారు అంటే, వేదము భౌతికమైన కోరికలన్నీ కోరింది, కోరకపోలేదు. నేను బాగుండాలి, మా వాళ్ళు బాగుండాలి అని. మనకి పనికిమాలిన వేదాంతం ఒకటి మధ్యలో ప్రవేశించి కోరుకోవడం అనే తప్పనుకునే సిద్ధాంతానికి వచ్చాం. కానీ వేదం చక్కగా కోరుకుని తప్పేం లేదు. ఇచ్చేవాడెవడో తెలిసే ఆయన్ని కాకపోతే ఎవడు నేను కోరుకుంటాం. ఇచ్చేవాడు ఆయనే అని తెలిసి కోరుకోవచ్చు. అందుకే వేదంలో ఈ మంత్రాలకి నేరుగా ఉన్న అర్థాన్ని తీసుకుంటే పర్వాలేదు. దానికి ఏదో దూరానికి పోయి వేదాంతపరమైన అర్థం చెప్పాలని ప్రయత్నం చేయక్కర్లే. ఇక్కడ ఉన్నది ఇక్కడే తీసుకుందాం. వేదాంతము వేదమే చెప్పింది, మళ్ళీ ఈ విషయము వేదమే చెప్తుంది, రెండు తీసుకుందాం. మరి ఇది ఈ మంత్రాన్ని ప్రయోగించి భౌతికమైన ప్రయోజనం పొందుతున్నప్పుడు దీనికి భౌతిక అర్థం లేదని ఎలా చెప్పగలం? భౌతిక అర్థం తప్పకుండా ఉంది. ఎంత కాదనియండి, ఉపనిషత్తు ఎంత చదవనియండి, మనకేదో కబురు వచ్చింది, ఇంట్లో ఏదో బాధ కలిగింది ఎవరికో అని బాధపడకుండా ఉంటామా? బాధ కలిగిందే. మరి బాధ కలిగినప్పుడు బాధ పోగొట్టిన పరమేశ్వరుని అడగలలో తప్పేంటండి? అడగచ్చు. అందుకే స్వామి, ఏ ఇషువు ఉన్నదో బాధిస్తున్నది ఆ ఇషువు శివముగా మారి పురుషం జగత్, పురుషులని ఈ పురుషుల్ని జగత్తుని కూడా మా హింసీహి హింసించకుండుగాక అని అంటున్నారు ఇక్కడ. ఆ హింసించేటువంటి బాణములు పురుషుల్ని జగత్తుని హింసించవద్దు అని. ప్రతి మనిషికి ఉన్నటువంటి రిలేషన్స్ ఈ రెండే, పురుషం జగత్. పురుషం అంటే అర్థం మనలాంటి తోటి మానవులని పురుష అని అంటారు. జగత్ అంటే మనకు నిత్య జీవితంలో సహకరించడానికి మనం సమకూర్చుకున్నవన్నీ జగత్. అది విశేషం. అంటే మన గృహ ఆరామ క్షేత్ర గో మహిష్యాదులు అని వైదికార్థం. ఇక్కడ జగత్ అంటే, జగత్ అంటే కదులుతున్నవి అని అర్థం. పురుషుడు అంటే నీలాంటి వాడే మరొకడు. ఇక్కడ మగవాడు ఆడది అని అర్థం తీయద్దు. మనతో సంబంధం ఉన్నటువంటి కళత్రము, పుత్ర మిత్ర కళత్ర ఇత్యాది బంధనములన్నీ కూడా పురుషం అనే శబ్దంతో చెప్తున్నారు. జగత్ అనేటువంటి శబ్దము మనకి నిత్య జీవితానికి పనికి వచ్చే గృహ క్షేత్ర ఆరామాదులన్నీ కూడా. ఇవి గమనించినప్పుడు ఇవన్నీ క్షేమంగా ఉండాలని, ఇవి హింసింపబడకూడదని కోరుకోవాలి. అంతేగాని ఇవన్నీ కూడా బంధన హేతువులండి, ఇవేవి అక్కరలేదు అని అంటాడు. ఎప్పుడు? వాళ్ళ ఆవిడ పెట్టిన వంట తిని. వాళ్ళ ఇంట్లో వాళ్ళు భోజనం పెడుతూ ఉంటే ఆ ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చుని ఈ గృహేషణ, దారేషణ, ధనేషణ, పుత్రేషణ ఇవేన్నీ వృధా అండి అంటాడు. ఇవన్నీ సమకూరేక. ఆ మాట్లాడుతున్నప్పుడు టీ తేవడంలో ఆలస్యమైతే అప్పుడు చూపిస్తాడు వాడు. అందుకు ఇవ ఈ వేదాంతములన్నీ కూడాను మనం ఇప్పుడు ఆత్మవంచనలకు వాడుతున్నాం. లక్ష్యం అదే నేను కాదనడం లేదు, కానీ వీటిని నిర్లక్ష్యం చేయవలసిన విషయాలు ఇవి కావు. ఇవి పరమేశ్వరుని యొక్క కృప వల్ల లభించేవే. ఒక గృహం అంటే సామాన్యమైన విషయం కాదండి. ఒక గృహం అంటే యజ్ఞ సదనం. ఆ యజ్ఞ సదనంగా నీ గృహంలో నువ్వు ఒక ధర్మ కార్యక్రమం చేయడం వల్ల ఈ నువ్వు రుణ విమోచనం పొంది తర్వాత జ్ఞానానికి హేతువైనటువంటి పరిస్థితికి వెళ్ళగలుగుతున్నావు. కనుక అవన్నీ క్షేమంగా ఉండాలి. నువ్వు ఎవరి వల్ల బ్రతుకుతున్నావో, నీ వల్ల ఎవరు బ్రతుకుతున్నారో వారందరి క్షేమం కోరుకోవలసిన బాధ్యత నీది. అందుకే రుద్రం అందరి క్షేమాన్ని కోరుకుంటుంది. పురుషం జగత్ అంటే నేను చూస్తున్న ప్రపంచం, నేను అనుభవిస్తున్న ప్రపంచం, నేను వింటున్న ప్రపంచం, నా సమస్త ఇంద్రియాల్లోకి ఏది అనుభవానికి వస్తుందో ఈ జగత్ అంతా క్షేమంగా ఉండాలని కోరుకునే వాడు కన్నా ఇంకెవడు కావాలండి జగత్తుకి? నేను చూస్తున్న దేశం బాగుండాలి అంటే చాలు, ఒక్క మంత్రం చెప్తే చాలు, ఉదయం పేపర్లో బ్యాడ్ న్యూస్ రాదు. భద్రం కన్నే విశ్రుణియామ దేవా, శుభమే వింటాను శుభమే చూస్తానంటే టీవీ ఆన్ చేసిన బ్యాడ్ న్యూస్ వినిపించదు. అంటే రుద్రం చక్కగా పారాయణ చేసే వాళ్ళు ఎక్కువైతే దేశం అంతా క్షేమం ఉంటుందన్నమాట. అందుకు నీ బాణములు గృహక్షేత్ర ఆరామ ఈ పుత్ర మిత్ర ఇత్యాదుల వేటిని కూడా బాధించకుండుగాక అని చెప్పారు. విష్ణు పురాణంలో కూడా మనకి మహాలక్ష్మీదేవిని స్తోత్రం చేస్తూ ఇంద్రుడు ఒక మాట అంటాడు, అమ్మా మమ్మల్ని విడిచిపెట్టకు, మాత్యజే తమ్మ విడిచిపెట్టరాదు. దేనిని? నన్ను, మమ శరీరం, గేహంచ దేహంచ, నా దేహాన్ని నా గేహాన్ని, మా కళత్రం అంటే నా యొక్క కళత్రమును విడువకు, నా పుత్రులను విడువకు, నా యొక్క స్నేహితులను విడువకు, నా ఉద్యానవనాలను విడువకు, నా ఇంటిని విడువకు. ఇవన్నీ నిజంగా అమ్మవారి గారిని విడిచిపెడితే అన్ని నిరుత్సాహంగా, ఇవన్నీ కూడా అలక్ష్మీ కళలు. ఒకటి నిరుత్సాహంగా అనిపించడం, ఉల్లాసం లేకపోవడం, వాటిని మనం వేదాంతం అనుకుంటుంటాం. నిరాశ నిస్పృహ ఇవి వేదాంతాలు కావండి. రమణ మహర్షి గారు చెప్పిన వేదాంతం వేరు, మనం అనుకునే వేదాంతం వేరు. ఆ మహాత్ముడు నిత్యానంద స్థితిలో ఉండి ఆయన చెప్పాడంటే అర్థం ఉంది, కానీ ఇక్కడ మనం పట్టుబట్లు కట్టుకుని ఏడిస్తే ఆ వేదాంతాలకు ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా చెప్పండి? అందుకు సరిగ్గా అర్థం చేసుకోవాలి వేదాంతాన్ని. గృహారామ క్షేత్రాదులన్నీ కూడా ఈశ్వర అనుగ్రహం వల్లనే లభిస్తాయి. వాటిని నిరసించేమంటే ఈశ్వర ప్రసాదాన్ని నిరసించే దోషం కూడా మనకు వస్తుంది. అది ఈశ్వర ప్రసాదం అన్న స్పృహ నీకు ఉండాలి. మళ్ళీ నీ పాపం వల్ల అవి దెబ్బతినకుండా ఆ ప్రసన్నతాభావాలు నిలవాలి. ఆయన ప్రసన్నతే ప్రసాదం. ప్రసన్నతాభావాల నిలవాలి గనకనే స్వామి పురుషం జగత్ అని ఇక్కడ చెప్పబడింది. ఇది మనం గమనించితే మరొక విశేషం కూడా ఉన్నది. పురుషం అంటే జీవుడు, జగత్ అంటే ఈ జీవుడు దేని ఎందున్నాడు ఆ జగత్. ఎవడి శరీరం వాడికి జగత్తు, మిగిలిన జగత్తు విడిచిపెట్టేయండి. జగత్ అంటే కదులుతున్నది, కదిలించబడేది కూడా, గమనశీలమైనటువంటిది జగము అని. ఎవడి శరీరమే వాడికి జగం, ఎవడి బ్రతుకే వాడికి విశ్వం అని వేదం యొక్క నిర్వచనం. అలాగ మన శరీరము ఇందులో ఉన్న జీవుడు ఈ రెండు కూడా హింసింపబడకుండుగాక అని ఎందుకు అడుగుతున్నారు అంటే, ఈ శరీరం అంటూ ఒకటి ఉంటేనే స్వామి నిన్ను చక్కగా సేవించుకోవడం అనేది జరుగుతుంది. అందుకే భాగవతులైనటువంటి వారు ఈ శరీరాన్ని నిరసించరు. ఏ శరీరాన్ని నిరసిస్తారు? ఏ శరీరం ఈశ్వరార్చనకు వినియోగింపబడదో దాన్ని నిరసిస్తున్నారు. కంజాక్షునకు గాని కాయంబు కాయమే కమల పవన గుంభిత శర్మభస్త్రిగాక అన్నాడు ఆయన. అంతేగాని దేహాన్ని నరసించలేదే, మరి ఈ చెయ్యి చాలా గొప్పది ఎప్పుడు? కమలాక్షు నర్చించు కరములు కరములు. అందుకే ఆయన దేహాన్ని నిరసించలేదే. ఇవి మాహింసీహి, అవి హింసపడకూడదు అని అడుగుతున్నాడు. హింసపడకూడదు అంటే ఎప్పుడు హింసపడకుండా ఉంటాయి? ఇవి భగవత్ సేవకు వినియోగింపబడినప్పుడే హింస లేకుండా ఉంటాయి. ఇవి ప్రపంచం వైపు తిరిగినప్పుడే హింస పడతాయి. అందుకు చెప్పడం అన్నమాట, హింసింపకు అంటే వీటిని జ్ఞానానంద సాధనలకై వినియోగింపబడే విధంగా వీటిని మలచు. అంతేగాని ఆ ప్రయోజనం సిద్ధించకుండా ఈ దేహం నశించకూడదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఒక్కొక్కసారి ఆవేశంలో పోతే బాగుండు, ఎందుకంటే దుఃఖాలు అనుభవిస్తున్నామని. దుఃఖాలు అనుభవిస్తే ఇంకా బ్రతకాలని కోరుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మధ్యలో పోతే మళ్ళీ ఆ దుఃఖం అనుభవించడం ఇంకే ఉపాధి వస్తుందో అది తెలియదు మనకి. అందుకు ఆ దుఃఖాన్ని అనుభవించుతున్న పాపం ఒకటి చేసినందువల్ల కదా అవస్థలు పడుతున్నాం. అందుకు ఇక్కడ మళ్ళీ గిరిష అనడంలో అది అర్థం. అందుకే శివేన వచసాత్వా గిరిశాచ్ఛా వదామసి ఇలా అనడం వల్ల సర్వమి జగత్ అయక్ష్మగుం సుమనా అసతు. శివంకరమైన పరమేశ్వర వచస్సులు పలికితే ప్రపంచమంతా ఎలా ఉంటుంది? రోగాలు లేకుండా ఉంటుంది, సౌమనస్యంతో ఉంటుంది. అది విశేషం. అందుకే శివ సంకీర్తన చేయడం వల్ల, శివస్మరణ చేయడం వల్ల, శివ జ్ఞానంతో మన వాక్కుని పవిత్రం చేయడం వల్ల మన చుట్టూ ఉన్న ప్రపంచం రోగరహితంగా, బాధారహితంగా, పిచ్చి మనస్సులు లేకుండా చక్కగా ఉంటూ ఒకరికొకరు సౌమనస్య భావంతో ఉంటారు. రోజుకింతటితో స్వస్తి. సర్వం శివార్పణమస్తు.

0: ஓம் நம சிவாய. யூ ஆர் லிஸ்னிங் டு சைவம் .org ரேடியோஸ், 24/7 ஸ்பிரிச்சுவல் சேனல்ஸ் ஃப்ரம் சைவம் .org. ஓம் நம சிவாய.
1: పైగా బాణాసురుడు పూర్తి వినయ సంపన్నుడు, అతను ఎక్కడ అహంకరించినట్లు కనిపించదు. పేరుకి అసురుడైనా అతను చక్కటి భక్తుడే, అది విశేషం. ఎందుకంటే బలిచక్రవర్తి కూడా రాక్షసుడే, కానీ మహావిష్ణు భక్తుడు కదా. అందుకు భక్తుడైన వాళ్ళు రాక్షసుల్లోనూ ఉంటారు, దేవతల్లోనూ ఉంటారు. జాతికి ఏదైనా భక్తికే ఉందండి. అందుకు ఇక్కడ కూడా బాణాసురుడు మహా శివభక్తుడు. ఆ శివభక్తుడైనటువంటి వాడికి శివుడు భక్తవత్సలుడు. ఆ కారణం చేత నన్నెప్పుడూ నువ్వు రక్షించాలయ్యా అన్నాడు బాణాసురుడు. అంటే తప్పకుండా రక్షిస్తాను, నేనే కాదు నా కుటుంబం అంతా నీకు రక్షణకి వినియోగిస్తానన్నాడండి. చూడండి, ఆయన ఒక్కడిని పట్టుకుంటే ఆయన కుటుంబం అంతా ఎంగేజ్ అవుతుంది మనల్ని రక్షించడం. అందుకు ఆయన కోటకి ఆయనకి కాపలాదారులుగా ఉన్నారండి. ప్రమతలు, గణపతి, కుమారస్వామి, శివుడు మొదలైనటువంటి వారందరూ కూడా రక్షకుల్లా ఉన్నారండి బాణాసురుడికి. ఎంత గొప్ప విశేషం చూడండి. అయితే ఈ బాణాసురుడు కూడా ఊరుకోకుండా, స్వామి నాకున్న శక్తులన్నీ నీకే వినియోగిస్తున్నాను, నాకు మరొక్క శక్తి ఉందయ్యా, ఆ ముచ్చట తీర్చుకోవాలి. ఆ ముచ్చట నువ్వు తీర్చుకోనివ్వలేదు. అదేమిటి అంటే రణకండూతి. అతనికి అదే బాధ, యుద్ధం చేయాలన్న సరదా. యుద్ధం చేయాలన్న సరదా నాకు తీరడం లేదు. యుద్ధం చేయాలంటే ఎవరితో చేయాలి? మహా మగవాడు ఎవడంటే శివుడే, మగటిమి గల మహారాజు. అందుకు నీతో యుద్ధం చేసి నమస్తే అస్తు ధన్వనే అన్నారు కదా, అందుకు మహాధన్వి అయినటువంటి నీతో యుద్ధం చేయాలనుంది అంటే పిచ్చివాడా, ఆ ముచ్చట కూడా తీరుతుందిలే అని చెప్పాడు ఆయన. అది ఎప్పుడో జరిగింది, అది జరిగి చాలా కాలం అయిపోయింది. ఎంతో కాలం పాలన చేశాడు బాణాసురుడు, అద్భుతంగా పాలన చేస్తున్నాడు. బాణుని రాజ్యం చాలా సంపన్నంగా ఉండేది. అలాంటి సమయంలో మనందరికీ తెలుసు ఉషా అనిరుద్ధులు, బాణాసురుని యొక్క కుమార్తె ఉషా, కృష్ణుని యొక్క మనుమడు అనిరుద్ధుడు, వారిరువురి యొక్క వివాహ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి యుద్ధం చేయడం, అక్కడికి శివుడు కూడా వెళ్ళి ఆయన ఓడిపోయినట్లుగా ఉండడం. ఇక్కడ శివుడు ఓడిపోయాడు చూడండి, కృష్ణుడు ఉన్నతి అక్కడ. దీన్ని బట్టి మనకేంటంటే క్వచిత్ బ్రహ్మ, క్వచిత్ విష్ణు, క్వచిత్ రుద్ర ప్రశస్తి, ఇవన్నీ తత్వములు వీటిలో దాగి ఉన్నటువంటివి. అప్పుడు పరమశివుడు చాలా సంతోషించాడు. అటుపై బాణుడు కృష్ణుని నమస్కరించి

భస్మాసురుడికి వరం ఇచ్చిన శివుడు తిరిగి భస్మాసురుడు తల మీద చేయి పడతానంటే పారిపోయాడు. అసలు అందరినీ భస్మం చేయగలిగేటువంటి కాలాగ్ని రుద్రుడి మీద ఎవడైనా చెయ్యి పెట్టగలండి తల మీద? మరి ఎందుకు అలా వెళ్ళిపోయాడు శివుడు అంటే, ఎంత విషవృక్షమైనా తన చేతితో వేసిన దాన్ని తాను అనరకడు, అది విశేషం. అందుకు ఏ రూపంతో తనను ఉపాసించాడో ఆ ఉపాస్య దైవం ఆ రూపంతో శిక్షించదు. అందుకు ఆయనకి అభిన్నమైనటువంటి ఆయన ఉదయమే అయినటువంటి విష్ణువు వచ్చి వాపం చేశాడు భస్మాసురుడికి. మళ్ళీ ఇక్కడ తనతో యుద్ధం చేస్తానన్న బాణాసురుణ్ణి అభయమిచ్చిన చేతితో యుద్ధం చేస్తాడా శివుడు? అందుకు ఏం చేశాడంటే, తనకు అభిన్నుడైన కృష్ణుడితో యుద్ధం చేయించి ఆ ముచ్చట తెచ్చాడు. ఇది అన్నమాట సంకేతం కూడా, ఇది రహస్యం. ఇలా ఉంటాయి పురాణ కథలన్నీ కూడా. అందుకు ఇక్కడ బాణాసురుడు ఎందుకయ్యా ఇంత గొప్పవాడయ్యాడంటే, నకస్యా ఉన్నత్యై భవతి శిరసస్త్వై అవనతి, నీ ముందు అవనతమైన శిరస్సు ఉన్నతానికి వెళుతుంది. ఎందుకంటే ప్రమదగణాల్లో ఒకడయ్యాడంటే ఎంత గొప్ప విశేషం అండి. కైలాసంలో నిత్యం శివసన్నిధిలో ఉండే భాగ్యం అతనికి లభించింది. అంతకు మించిన ఉన్నతి ఉంటుందా? ఆ ఉన్నతి దేనివల్ల వచ్చిందంటే, స్వామి నీ ముందు అవనతి పొందడం వల్ల వచ్చినదయ్యా అని చెప్తున్నాడు. అంటే భగవంతుని ముందు తల వంచిన వాడు ఎక్కడైనా తలెత్తుకు తిరగలడు, ఇది విశేషం. ఆయన ముందు తలవంచకుండా ఉంటే అందరి ముందు తలవంచవలసి వస్తుంది. అది పరమేశ్వరుని యొక్క ఐశ్వర్యం, ఈశ్వరత్వం అటువంటిది. అటువంటి ఆ పరమేశ్వరుని మనం ఆశ్రయిస్తున్నాం. అందుకే తవైశ్వర్యం తవైశ్వర్యం అని చెప్పి అతర్క్యైశ్వర్యం అన్నాడు. ఏమిటి ఐశ్వర్యం అంటే? ఈశ్వరుని యొక్క ఐశ్వర్యం అంటే ఏమిటి అంటే, మంత్రశాస్త్రం చెప్తున్న విషయం చూడండి. ఈశ్వరుని ఐశ్వర్యం సర్వజ్ఞత తృప్తి రణాది బోధ స్వతంత్రత నిత్యం అలుప్త శక్తి అనంత శక్తిశ్చ విభోర్విధిజ్ఞా షడాహురంగాని మహేశ్వరస్య. మహేశ్వరుడు అంటే శివుడు కదా, ఆయన దగ్గరున్న మహా ఈశ్వరత్వం ఏమిటి అంటే ఆరు రకములుగా ఉంటుంది ఆయన ఐశ్వర్యములు. వీటిని షడ్గుణైశ్వర్యములు అని అంటాం మనం. ఈ ఆరు ఏమిటంటే, సర్వజ్ఞత సర్వము తెలిసినటువంటి వాడు. సర్వజ్ఞుండనగా శర్వునికే చెల్లు అంటాడు ఒక మహానుభావుడు. చాలామంది మేము సర్వజ్ఞులు అనేవాళ్ళు ఉంటారు, కానీ సర్వజ్ఞుడు సృష్టిలో ఏ ఒక్కడు ఉండడు ఒక్క భగవంతుడు తప్ప, ఆయనకే తెలుసు. ఆయన ఎటువంటి సర్వజ్ఞుడు అంటే, త్రికాలవేత్త త్రిలోకవేత్త త్రిశూలధారి త్రిపురాసుర సంహారకుడు త్రినేత్రుడు. అందుకు సర్వజ్ఞుడు సర్వం జానాతి అన్నీ తెలిసినటువంటి వాడు. మనము మన జ్ఞానానికి పరిమితులు ఉన్నాయి, ఆయన జ్ఞానానికి పరిమితి లేదు. అనంతత్వం కలిగినటువంటి సర్వజ్ఞత్వం ఆయన వద్ద ఉంది. అయితే మరి చాలామంది సర్వజ్ఞులు అనే మహానుభావులు కనిపిస్తారంటే, లోకంలో కూడా కొందరు జ్ఞానుల్ని సర్వజ్ఞులు అంటారు. రమణ మహర్షి సర్వజ్ఞుడు, ఆదిశంకరుడు సర్వజ్ఞుడు, సర్వజ్ఞ పీఠంపై అధిష్ఠించాడు. సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసిపోయిన వాడు అర్థం కాదండి, ఇది ఒకటి బాగా తెలుసుకోవాలి. అన్నీ తెలిసిపోయిన వాడు అని అర్థం కాదు. ఎందుకంటే అంత పొడుగ్గా ఉన్నా తేరు మొత్తం రాదా అంటే ఏం చెప్పగలను చెప్పండి. అంత సాము నేర్చిన వాడివే అలాంటి వాడు ఒక విద్యలో లోపం ఉండొచ్చు. అందుకు సృష్టిలో సర్వజ్ఞుడు ఎవరు లేడు, ఒక పరమేశ్వరుడు తప్ప. అయితే లోకంలో మహాజ్ఞానుల్ని సర్వజ్ఞులు ఎందుకంటారంటే, సర్వము పరమేశ్వరుడే అని ఎవడికి తెలుసు వాడు సర్వజ్ఞుడు, అది విశేషం. సర్వము పరమేశ్వరుడే అని తెలిస్తే అదే సర్వజ్ఞత, అది మన సర్వజ్ఞత. ఈశ్వరుని సర్వజ్ఞత ప్రతి జీవి యొక్క, సృష్టిలో ప్రతి అణువు యొక్క పరిపూర్ణ జ్ఞానం ఆయనకే ఉంది. చివరికి మన గురించి కూడా మనకు తెలియదు, అది బాగా గుర్తుపెట్టుకోండి. మన గురించి కూడా తెలిసిన వారిది మహాదేవుడికి మాత్రమే తెలుసు. అందుకే సర్వజ్ఞత. అటు తర్వాత తృప్తి అన్నారు. తృప్తి, దీనినే నిత్యతృప్తి శక్తి అంటారు. నిత్యతృప్తుడు పరమేశ్వరుడు, నిత్యం తృప్తిగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. అంతేగాని మనకి తృప్తి ఎప్పుడూ ఉండదు, ఎప్పటికీ ఉండదు. ఎంత వచ్చినా ఇంకా ఏదో కావాలనే కొరత ఉన్నవాళ్ళం మనం. ఎప్పుడు కొరతే వెళితే మన బ్రతుకు ఎంత నింపినా. అందుకే ఎప్పుడు ఉన్నవాటిని గమనించకుండా లేకున్న వాటిపై పరిగెత్తేటువంటి నిత్య అసంతృప్త జీవులు మనం. పరమేశ్వరుడు నిత్యతృప్తుడు, మహానంద స్వరూపుడు. అందుకే ఆనంద నిత్యానందుడు అని చెప్పడానికి నిత్యతృప్తి. అలాగే అనాది బోధ, అనాది బోధ అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి జ్ఞానస్వరూపుడు, గురుస్వరూపుడు. అలాగే స్వతంత్రత, మనం పరతంత్రులం. మన ఇంద్రియాలకు లొంగిపోయిన వాళ్ళం, మన మనస్సుకు లొంగిపోయిన వాళ్ళం, ప్రపంచానికి లొంగిపోయిన వాళ్ళం, మన అంతా పరతంత్రులమే, మన స్వతంత్రం కాదు. పరమేశ్వరుడు ఒక్కడే స్వతంత్రుడు. అలుప్త శక్తి, ఎప్పుడు ఏమాత్రము లోటు లేనటువంటి వాడు. అటు తర్వాత అనంత శక్తిశ్చ అనంతుడు. వీటిని మొత్తం ఆరు అని చెప్పారు. ఈ ఆరు నిజానికి పరబ్రహ్మ యొక్క మూడు లక్షణాలు, సత్ చిత్ ఆనంద అనేది. అనంత అనంత శక్తి

0: అనంతము అనే దాన్ని సత్ అని అంటారు. ఇక జ్ఞానము చిత్ అనే దాని యొక్క లక్షణం ఏమిటంటే సర్వజ్ఞత, అనాది బోధ, స్వతంత్రత, అలుప్త శక్తి అనేటటువంటివి ఏ నాలుగైతే చెప్పబడుతున్నాయో ఈ నాలుగు చిత్ అని చెప్పబడుతున్నాయి. ఇప్పుడు సత్ అనంత శక్తి అయ్యి సర్వజ్ఞత, అనాది బోధ, స్వతంత్రత, అలుప్త శక్తి అనేది చిత్ అయి నిత్యతృప్తి అనేది ఆనందమైంది. అందుకే సచ్చిదానందం అనేది దానినే ఈ ఆరు గుణములుగా చెప్పారు. అది తవైశ్వర్యం అని మాటి మాటికి ఇక్కడ చెప్తున్నది అది పరమేశ్వరుని యొక్క ఐశ్వర్యం. కనుక పరమేశ్వరుడు ఐశ్వర్యములు ఏమిటో ఒక్కసారి భావన చేస్తే ఆ అనంతుడు మనకి ఏది ఇవ్వడు చెప్పండి, అన్నీ ఇవ్వగలడు. అందుకు అనంత శక్తి సంపన్నుడైన ఆ పరమేశ్వరుడు నిత్యము లోకరక్షణ కోసం కనిపెట్టుకుంటూ ఉంటాడు. అందుకు లోకరక్షణ కోసం ఎటువంటి పనికైనా ఆయన సిద్ధమవుతాడట. అది తర్వాత శ్లోకంలో చెప్తూ అకాండ బ్రహ్మాండ క్షయ చకిత దేవాసద కృపా విధేయస్యాసిజ్యస్త్రినయన విషం సంహృతవత సకల్మాష కంఠే తవన కురుతేన స్త్రియ మహో వికారోపి శ్లాఘ్యో భువన భయ భంగ వ్యసనినః. చాలా గొప్ప శ్లోకం చెప్తున్నాడు ఇక్కడ. పరమేశ్వరుని యొక్క అపారమైన కారుణ్యాన్ని చెప్పేటటువంటి దివ్యమైన శ్లోకం ఇది. అపారమైన శక్తిని చెప్పేటువంటిది. ఎందుకంటే పరమేశ్వరుడు నిత్యం జగద్రక్షణ కోసం చూస్తూ ఉంటాడట. అందుకు ఆయన ఈ జగత్తుకి అకాండ బ్రహ్మాండ క్షయచకిత దేవాసుర కృప. ఒకసారి అకాల ప్రళయం వచ్చింది. ఎందుకంటే కాలప్రళయం మళ్ళీ ఈయనే ఇస్తాడు. అందుకే త్రినయన అని ఒక మాట అన్నాడు. త్రినయన అంటే మూడో కంటితో చేసేది ఏమిటి, అది ఎలాగూ చేస్తావు. కానీ అకాండ బ్రహ్మాండ క్షయ చకిత, అకాల ప్రళయాలు వచ్చినప్పుడు రక్షించేవాడు నువ్వే. అలాగొకప్పుడు వచ్చిందయ్యా అకాల ప్రళయం, అకాలమైనటువంటి ఒక మహావేదన వచ్చింది. దానితో బ్రహ్మాండములే కదిలిపోయే, అంతేకాదు దేవ అసుర దేవతలు అసురులు మానవులు అందరూ కూడా కకావికలైపోయారు. అలాంటి ఒక బ్రహ్మాండమైనటువంటి వేదన కలిగింది. ఆ స్థితిలో నువ్వు అనుగ్రహించావు. ఎందుకు అనుగ్రహించావంటే కృపావిధేయ. ఎంత గొప్ప మాట చూడండి, పరమేశ్వరుడు దేనికి లొంగిపోతాడయ్యా అంటే దయకు లొంగుతాడు. అంటే ఆయన దయకి ఆయన లొంగుతున్నాడు, అది విశేషం. ఆ దయ దేనికి లొంగుతుంది అంటే మన భక్తికి లొంగుతుంది, అది విశేషం. తన దయకి తాను లొంగుతున్నాడు. అంటే కృపావిధేయుడు, గొప్ప మాట అది. ఆ కృపావిధేయుడై ఆ పరమేశ్వరుడు అనుగ్రహించాట. ఏమిటది అంటే దేవదానువులు క్షీరసాగర మథనం చేసేటప్పుడు తీవ్రమైన విషం పుట్టింది. ఆ విషం మొత్తం భువనములన్నీ ఆక్రమించుకుంది. నల్లని పొగలతో జ్వాలలతో ఆక్రమించుకుని ఉంటే ఎక్కడ పని అక్కడే వదిలిపెట్టి పరిగెత్తారు. అమృతం మాట దేవుడు ముందు పరిగెత్తారు అందరూ ఎక్కడ పెడితే. ఆ పరిగెడుతూ పరిగెడుతూ పరమశివ పరమేశ్వర అని అరుస్తూ పరిగెడుతున్నారు. అప్పుడు ఆ పరమేశ్వరుడే వారికి ఎదురుగా నిలబడ్డాడు. వీరందరూ పరిగెడుతుంటే ఆ విషాన్ని పరమేశ్వరుడు చూసి విషం సంహృతవత, దాన్ని సంహృతవత దాన్ని సంహరించాడు. సంహారం అంటే కూర్చుట అని అర్థం. హారము అంటే కూడికే కదా, సంహారము చక్కగా కూర్చేట. ఎలాగో అంటే అంత వ్యాపించిన విషాన్ని అలా నెమ్మదిగా ఇంత చేశాడు. అంటే ఆయన వెంటనే ఈ విషం యొక్క జ్వాలన్ని చూసి వాటి ముందు నిల్చుని ఆయన రెండు చేతుల్ని కటిపైన ఉంచుకుని హుంకరించాట శివుడు. ఆ హుంకరించిన వెంటనే విషం భయపడింది. భయపడ్డ ఆ తీవ్రమైన విషం వ్యాపించిన విషమంతా కూడా క్రమంగా నల్లని మబ్బులాగా మారి, ఆ నల్లని మబ్బు క్రమంగా నల్లని కాటుక పిట్టలాగా మారి, అది క్రమంగా నేరేడు పండులాగా మారితే పరమశివుడు తన చేతిని చాచాట. ఆ చాచిన చెయ్యి ఎలా ఉందంటే విషధర కటకంబగు హస్తము అంటాడు శ్రీనాథుడు. అంటే పామునే కంకణంగా కట్టుకున్నటువంటి చెయ్యి ఇది. ఆ చేతిని చాచగానే ఆ విషం వచ్చి కూర్చుంది ఆ చేతిలో. దాన్ని తన యొక్క కంఠంలో పెట్టుకున్నాడు. ఎందుకయ్యా అంటే ఉదరములో ఉన్న లోకాలని రక్షించాలి. తన లోపల లోకాలున్నాయి, తన బయట లోకాలున్నాయి. బయట ఉంచితే బయటికి ప్రమాదం, లోపలికి వెళితే లోపలికి ప్రమాదం. కనుక దేనికైనా మంచిదని మధ్యలో ఉంచుకున్నట్టు ఆయన కంఠంలో దాచిపెట్టి లోకాల్ని కాపాడాడు. స కల్మాష కంఠే, ఆ కల్మాషము అంటే ఆ నలుపు, ఆ కళంకం అక్కడ చూపించుకుంటున్నట్టు ఎప్పుడు నల్లగా పెట్టుకున్నాడు. సరే దానికి షో కూడా, ఇదిగో నల్లగా ఇక్కడ ఉంది చూడండి అని అందరికి ఇలా చూపిస్తున్నాడు సకల్మాష కంటే. అయితే ఆయన ఎటువంటి వాడు, నిజానికి తెల్లని వాడు. శివుడు అంటే తెల్లగా ఉంటాడట, పూర్తి మహాశ్వేతుడు ఆయన, మహా ధవళ విగ్రహుడు. అందుకే ధవళేశ్వరుడు అని పేరు ఆయనకి. పూర్ణ ధవళ విగ్రహుడు అంటే పరిపూర్ణమైన నిర్మల తత్వం శివుడు అంటే. అలాంటి తెల్లని శరీరంలో నల్లని మచ్చ ఏంటండి, అయినా చెప్పి చూపించుకుంటున్నాడు ఆయన. పైగా తెల్లని శరీరంలో నల్ల మచ్చుంటే మరింత ప్రగాఢంగా కనిపిస్తుంది. చక్కగా చూపించాడు. అంటే అది దానంతటది వచ్చిన మచ్చ, ఈయన కల్పించుకున్న మచ్చ. అది ఆలోచించాలి. అంత ఉన్నదాన్ని ఇంత చేసేసాడే, ఆ ఇంత కూడా లేకుండా చేయొచ్చు కదా, మరి ఇది ఎందుకు చూపించాడు అంటే, మీకోసం నేను ఎలాంటిదైనా భరించుతాందా అని మనకు చెప్పడానికి అది గుర్తుగా చూపిస్తున్నట్ట. తన అభయత్వాన్ని దర్శింపజేస్తున్నాడు అందరూ. సకల్మాషకంటే తవనుకృతే నస్త్రియమహో. అహో ఎంత ఆశ్చర్యమయ్యా, అది నీకు శ్రియం అయిపోయి. శ్రియం అంటే అలంకారము, శోభ అనర్థం. ఆ కల్మాషకంఠము నీకు అది చక్కని అలంకారమైంది. ఎందుకంటే వికారోపి శ్లాఘ్య భువనభయభంగ వ్యసనినః. నీలాంటి వ్యసనపరుడికి వికారం కూడా శ్లాఘ్యంగానే కనిపిస్తుంది. శ్లాఘ్యము అంటే పొగడదగినది అని అర్థం. నీలాంటి వ్యసనపరుడికి వికారం కూడా సకారంగానే, గొప్పగానే కనిపిస్తుంది, అలంకారంగా కనిపిస్తుంది. ఏమిటి వ్యసనం? శివుణ్ణి వ్యసనపరుడు అంటున్నాడు. శివుడికి గొప్ప వ్యసనం ఉందిట. వ్యసనం అంటే ఏమిటి? వ్యసనం అంటే తీవ్రమైన ఆసక్తి అని అర్థం. ఒక దాని గురించి తీవ్రమైన అటాచ్మెంట్ పెట్టుకుంటే దానికి వ్యసనం అని పేరు. అందుకే కొందరు పాపం వ్యసనాలు వదులుకోలేంటే తీవ్రమైన అటాచ్మెంట్ అనమాట. అలాగే శివుడికి కూడా తీవ్రమైన వ్యసనం ఉందిట. ఏమిటా వ్యసనం అంటే? భువన భయభంగ వ్యసనిన. చాలా గొప్ప మాట చెప్తున్నాడు. ఆయనకి ఏమిటయ్యా వ్యసనం అంటే? ఈ భువనములకు భయం కలిగితే ఆ భయాన్ని పోగొట్టడమే వ్యసనం అంట ఆయనకి. ఎంత గొప్ప విశేషం చెప్పారు చూడండి. ఆయన దయాళుత్వాన్ని చెప్పే గొప్ప మాట ఇది. భువన భయభంగ వ్యసనిన. ఇది తలంచుకుంటే చాలు మనం ఒళ్ళు పులకిస్తుంది. సమస్త భువనములకు భయము కలిగితే అది పోగొట్టడంలోనే వ్యసనం కలిగి ఉన్నటువంటి వాడు. అందుకే భయాన్ని పోగొట్టడానికి నేనున్నానంటాడు. ఎప్పుడు ముందుకు వస్తాడు. నువ్వేమిచ్చావని చూడు, నువ్వేమిస్తావని చూడు శివుడు. అది విశేషం. నువ్వు భయాతురుడవే స్వామి నరిస్తే చాలు, వచ్చి అనుగ్రహిస్తాడు. నువ్విచ్చేదానికోసం చూడ్డయ్యా, నిన్ను ఆపద నుంచి కాపాడడానికే చూస్తాడు. అసలు నువ్వేమిచ్చావని? విషం వచ్చినప్పుడు శివా నరిచాడు, ఆ తర్వాత ఎన్నొచ్చాయండి. కల్పవృక్షాలు వచ్చాయి, కామధేనుములు వచ్చాయి, చింతామణులు వచ్చాయి. అవి శివుడికి ఇస్తానన్న జ్ఞానం కూడా వీళ్ళకి రాలేదు. అవి వీళ్ళు పంచుకుందామని కూడా పడ్డారు, అమృతం దాకా కూడా. కనీసం అమృతం వచ్చినప్పుడైనా పాపం విషం తాగాడా ఆయన కొద్దిగిద్దాం అనుకున్నారా? నన్ను అనుకోలేదేనా అనుకున్నాడా? ఎందుకంటే వీళ్ళు అనుకున్న ఈ సంపదలేవి ఆయనకు అక్కరనే లేదు. ఆ స్వాత్మారాముడైనటువంటి వాడు, ఆయన వీటి వైపు ఆసక్తి ఉంటుందా? స్వయంగా తానే అమృత స్వరూపుడైన వాడు, ఆయనకు అమృతం మీద ఆసక్తి ఉంటుందా? స్వయంగా తానే కల్పవృక్షం, భక్తులు పాలిటి కల్పవృక్షం, స్వయంగా తానే భక్తులు పాలిటి చింతామణి, స్వయంగా తానే భక్తులు పాలిటి కామధేనువు, ఆయనకి కామధేనువులు ఇవన్నీ కావాలా అండి? విషం మాత్రం కావాలా? మరి విషం మాత్రం ఎందుకు తీసుకున్నాడు? విషం తన కోసము, టేస్ట్ చూద్దామని తీసుకోలేదు కదా. సర్వ జగద్ రక్షణ కోసం భరించాడు. అందుకు మరొక లీలను ఇక్కడ చూపిస్తున్నాడు. హాలాహల భక్షణ లీల, దివ్యమైన లీల. ఈ లీలకి సంకేతంగా ఆయన పేరే నీలకంఠుడు. అందుకే వేదం కూడా మాటి మాటికి నీలగ్రీవాయ చ శితికంఠాయ చ అన్నది. స్వామి నీలగ్రీవ, స్వామి శితికంఠ. శితికంఠ అంటే తెల్లని కంఠం కలవాడా. ఓ నీలకంఠ రెండు అన్నది. ఎందుకంటే నీలకంఠ అన్న తర్వాత తెల్లని కంఠం కలవాడా అన్నది. చూడండి ఎంత చక్కగా చెప్పిందో వేదం. ఎందుకంటే నువ్వు నీలకంఠుడివే, కానీ పాపం నిజానికి తెల్లని కంఠమే నీది. మా కోసం నీలకంఠం చేసుకున్నావయ్యా, అది వేదం చెప్తున్న హృదయం. అందుకే నీలగ్రీవాయచ శితకంఠాయచ. అప్పటి నుంచి ఆయనకి ఇష్టమైన పేరేమిటంటే నీలకంఠ. నీలకంఠ అని పిలిస్తే చాలు, వెంటనే అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆ నీలం మిమ్మల్ని రక్షించడానికి. అందుకు మీకోసం ఏదైనా నేను చేస్తానయ్యా అని చూపిస్తున్నాడు. భువన భయభంగ వ్యసనినః. ఈ మాట ఎంత గొప్పదంటే, భావుకుడైన వాడు ఇలాంటి మాటల్ని నిరంతరం మననం చేసుకుంటూ ఉంటాడండి. శివుడు భువన భయభంగ వ్యసనినుడు. శివుడు ఎలాగో ఆవిడ కూడా అంతేనండి. అందుకే ఆయన విషం పట్టుకుని మింగమంటావా అని అడిగేటండి. ఎందుకంటే ఆవిడ పెర్మిషన్ లేకుండా ఏవి తీసుకోకూడదు. అంతకుముందు ఆవిడ రాకముందు ఇష్టం ఏవైనా తినచ్చు. ఆవిడ వచ్చాక మాత్రం ఆవిడ యాక్సెప్ట్ చేసినవే తినాలి. అందుకే తినమంటావా అంటే తినమందిటది. ఎవరంటే భర్తను ఎవరైనా విషం తినమని అంటారా? ఎందుకంటే ఏ స్త్రీ అయినా దేనికైనా సిద్ధమే, కానీ మాంగళ్యం దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం ముందు ప్రిఫరెన్స్ దానికే. మరి మృంగడి వాడు విభుండని మృంగడి దియు గరళమనియు మేలని ప్రజకు మృంగుమని సర్వమంగళ. తినేవాడు భర్త, తినేది విషం, కానీ లోకానికి మేలని మింగమందిట ఆవిడ. అంటే ఆవిడ కూడా భువన భయభంగ వ్యసని. ఆ తల్లి కూడా సామాన్యురాలా? ఆవిడ కూడా పని చేయమంది. అయితే లోకం బాగుంటే చాలు ఆయనకి ఏమైనా పర్వాలేదని ఆవిడ అనుకుంటుందా? కాదు, ఎందుకంటే ఆయనకేమి అవదని ఆవిడకి తెలుసు. ఆయన మృత్యుంజయుడు గనక, అందుకే మృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రము నెంత మదినం వినదో అన్నారు పోతను గారు. అంత గొప్పగా చెప్పారు. అందుకే ఆయన ఎవరు? ఏ పరమేశ్వరుడు దగ్గరుంటే అన్ని ఐశ్వర్యములు ఉంటాయో ఆ పరమేశ్వరుణ్ణి ఆవిడ ప్రేమించి మరీ పట్టుకుంది. అందరూ చెప్పారు, ఆ ఆయన పట్టుకున్నావా, ఆయన దగ్గర ఏముందని. ఆయన దగ్గర ఏముందో నాకు తెలుసు, మీకేం తెలుసు? తమైశ్వర్యం అతక్కేశ్వర్యం. ఆయన ఏమిటో నాకు తెలుసు, అమృతుడు, అజరుడు, అమరుడు, అటువంటి పరమాత్మను నేను వలచాను. తెలివేనా ఆవిడ? ఆవిడ అందుకే శివుణ్ణి పట్టుకుంది. ఆ శివుణ్ణి పట్టుకోవడం వల్ల ఆ తల్లి నిత్యముత్తయిదువా ఆయన మృత్యుంజయుడు కనుక. అంత చక్కటి దాంపత్యం. అందుకే ఆ తల్లి కూడా భువన భయభంగ వ్యసనిని అందుకు మింగేశాడు. ఆవిడ తినమందిట ఆయన తినేశాడు, లోకాన్ని కాపాడాడు. ఇద్దరు కలిసి కాపాడారనమాట లోకం. ఆవిడ వద్దంటే తీసుకోడాయన, అప్పుడు ఇంత దేవతలేమవుతారు? అందుకు ఇద్దరిది ఒకటే హృదయం రక్షిద్దామని ఆయన ముందుకు వస్తే ఇంకా ప్రేరేపిస్తుంది. అందుకే శివుణ్ణి మనం స్వామి అని ప్రార్థిస్తే వెళ్ళి కాపాడవయ్యా నమ్మే పంపిస్తుంది. చంద్రశేఖర భక్తార్థి భంజనాయై నమో నమ. ఈ భువన భయభంగ వ్యసనినహ అనే మాట ఇంత అందమైనది కనుకనే ఆదిశంకర భగవత్పాదులు ఈ మాటకి పులకించిపోయి సౌందర్య లహరిలో ఇదే మాట వాడారు. భ్రువౌ భుగ్నౌ కించిత్ భువన భయభంగ వ్యసనిని అనే మాట వేశారు ఆయన. భువన భయభంగ వ్యసన ఇదే మాట అమ్మవారికి వాడారు. అంటే అంత మహానుభావుడు పదం తీసుకుని కాపీ కొట్టాడు అంటే మహాపాపం. మా అయ్యే కాదయ్యా, మా అమ్మ కూడా అలాంటిదే అని చెప్పడానికి ఆయన అక్కడ చూపిస్తూ మహిమ్న స్థితి రచించిన పుష్పవంతుడు సామాన్యుడు కాడని చెప్పడానికి శంకర్ల వారు శిఖరిణి ఛందస్సు అక్కడి నుంచే ఆయన స్ఫూర్తి పొంది తీసుకోవడమే కాక శబ్దాన్ని కూడా యథాతథంగా సౌందర్య లహరిలో వాడి చూపించారు. ఇది పరమేశ్వరుని యొక్క కారుణ్యం. ఎంతటి దయ్యండి, ఆయన ఆ విషాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందరూ పారిపోయారే, ఆయన మాత్రం నిలబడ్డాడు. ఇది ఎటువంటి సాహసం అది! ఆ వెళ్ళినప్పుడు లోకంలో ఉన్న వాళ్ళందరూ పారిపోయారు, దేవతలు కూడా పారిపోయారు, కానీ శివుడు ఒక్కడే నిలబడ్డాడు. అసలు నిలబడ్డమే మహాకష్టం. ఆయన ఒక్కడే నిలబడ్డాడు కష్టం వచ్చినప్పుడు. ఇక్కడ మరొకటి గమనించండి, ఈశ్వరుడైన వాడుకుండవలసిన లక్షణం ఇందులో చూపిస్తున్నాడు. ఈశ్వరుడు అంటే ఎవరు? ప్రభువు. అంటే ఎవరు? పాలకుడు. పాలకుడుకు ఉండవలసిన లక్షణం ఏమిటి అంటే ప్రజలు భోగాలు అనుభవించవచ్చు, కష్టాలు అనుభవించవచ్చు, కానీ ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు పంచుకోవడానికి ముందుకొచ్చేవాడు పాలకుడు, కానీ భోగాలు పంచుకోవడానికి ముందుకొచ్చేవాడు పాలకుడు కాదు. అదొక్కడ తెలుసుకుంటే చాలు, శివుడు మనకు చెప్తున్నది. అందుకే సుఖాల కోసం ముందుకు రాడయ్యా, కష్టం వచ్చినప్పుడు ముందుకు వచ్చేవాడు పాలకుడు. అది జగదీశ్వరుడు, తొలి పాలకుడు, ఆది పాలకుడైనటువంటి పరమేశ్వరుడు మనకు చూపిస్తున్నాడు. ఆ వచ్చి ఆ నిలబడినప్పుడు సరే, ఆయనైతే నిబ్బరంగా ఉన్నాడు, కానీ ఆయన ఒంటి మీద మాత్రం ఎన్నున్నాయి, పాములు ఉన్నాయి, చంద్రుడు ఉన్నాడు, మరి ఇవి మాత్రం నిబ్బరంగా ఉంటాయా? మరి దేవతలకే అడ్రస్సులు లేకుండా వెళ్ళిపోయారు, ఇంద్రుడు మొదలైన వాళ్ళందరూ పారిపోయారే, మరి అవి ఎలా ఉన్నాయండి? కదలంబారవు పాప పేరులడలు ఘర్మాంబుజాలంబు పుట్టదు నేత్రంబులు ఎర్రగావు నిజ జూటార్థేందుడు కందడు వదనాంభోజము వాడదు ఆ విషమున ఆహ్వానించుచో డాయుచో పదిలుండై కడిసేయుచో దిగుచుచో భక్షింపుచో మృంగుచో. దగ్గరికి వెళ్ళినప్పుడు గాని, ముద్ద చేసినప్పుడు గాని, గొంతులో పెట్టుకున్నప్పుడు గాని ఏ వికారము లేదుట. ఆయన నిర్వికారుడై ఉన్నాడు. ఆ వేడిక ఆయన ఒంటికి చెమట పట్టలేదు, కళ్ళు ఎర్రబడలేదు. అంతెందుకు, ఆయన ఒంటి మీద ఉన్న పాము కూడా హాయిగా చూస్తూ కూర్చున్నాయట. పాములు కదలంబారవు పాప పేరులు. పాప పేరులు అంటే పాముల దండలు. ఆయన వేసుకున్న దండలన్నీ అవే కదా. అవి అటు ఇటు కదలకుండా నిబ్బరంగా ఉన్నాయట. అదే విషయం వచ్చింది కదా అని అవి అటు ఇటు భయంగా కూడా కదలలేదు. ఎందుకంటే ఇవి అంత నిర్భయంగా ఉన్నాయి అంటే శివుడి దగ్గరున్నాయి గనక. అదే విశేషం. శివుణ్ణి ఆశ్రయించుకున్న వాడు ఎటువంటి భయం వచ్చినా నిబ్బరంగానే ఉంటాడు. అది విషయం. ఎందుకంటే మేము శివుడు దగ్గరున్న మాకేం విషయం ఏం చేస్తుంది? అది శివాశ్రయం అంత గొప్పది. అందుకు అవి కదలలేదు. అంతేకాదు, ఆ చంద్రుడు ఆయన్ని ఆశ్రయించుకుని ఆయన దగ్గరే ఉన్నాడు, అతడు కూడా ఎర్రబడలేదట. నిజ జూటార్థేందుడు కందడు, నిజ జూట అర్ధ ఇందుడు, ఆ యొక్క తలపై ఉన్నటువంటి అర్ధచంద్రుడు కందడు, కందలేదు. అది విశేషం. పైగా ఆయన ఏమిటండి, ఎవడి మీద ఇష్టం ఉంటే ఏదైనా ఇవ్వచ్చు, కానీ నిప్పు ముద్దని తింటాడా ఎవడైనా? ఒక్క శివుడే తినగలడన్నాడు పోతన గారి పద్యాలు భాగవతంలో. మెచ్చిన మచ్చిక కలిగిన ఇచ్చిన ఈవచ్చుగాక ఇచ్చనరులకు చిచ్చు కడి కొనగవచ్చునే చిచ్చరచు పచ్చుపడిన శివునకు తక్కన్నంటాడు పోతన. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి ఇక్కడ. మెచ్చిన మచ్చిక కలిగిన, ఒకరి మీద మెప్పు వస్తే లేదా మచ్చిక వస్తే ప్రేమ వస్తే ఇచ్చిన ఇవ్వచ్చుగాక ఇచ్చనరుడుకు, తన ఇష్టం వచ్చింది ఇవ్వచ్చు కాదను, కానీ చిచ్చు కడి కొనగ వచ్చునే. ఎంత చక్కని తెలుగు మాట అండి, అందుకే అర్థం కావట్లేదు. చిచ్చు కడి, చిచ్చు అంటే నిప్పు, కడి అంటే ముద్ద. చిచ్చు కడి కొనగ వచ్చునే, ఏమైనప్పటికీ నిప్పు ముద్ద తినచ్చా? తింటాడండి. నిప్పుని కంటి చూపులో పెట్టుకున్నవాడు నిప్పు ముద్దని తినడా? చిచ్చు కడి కొనగవచ్చున చిచ్చర చూపు అచ్చు పడిన శివునకు తక్కన్ అన్నారు పోతన గారు. అది పరమశివుని యొక్క దివ్యానుగ్రహ వైఖరి, భువన భయ భంగ వ్యసనిన. అందుకే ఆ శంకరులు నువ్వు చాలా పరమోపకారివయ్యా, పరమోపకారివి అనడానికి ఉదాహరణ ఏమిటి అంటే, అమ్మో ఇంత ఉదాహరణ, ఇంతకు మించి ఏం చెప్పగలను? నాలంవా పరమోపకారకమిదం త్వేకం పశూనాం పతి పశ్యన్ కుక్షిగణాన్ చరాచరగణాన్ పశ్యన్ కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుం సర్వామర్త్య పలాయనౌషధమతి జ్వాలాకరం భీకరం నిక్షిప్తం గరళం గళే నగిలితం నోద్గీర్ణమే వత్వయా. నాలంవా పరమోప కారకం చాలయ్యా, ఈ పరమోపకారం ఏంటి, ఇంత దయ్యమిటయ్యా నీకు, ఇంత దయ్యమిటి, ఎంత పని చేశావు. ఆఖరికి సర్వామర్త్య పలాయన ఔషధం, సర్వ దేవతల్ని పలాయనం చేయించుతున్నటువంటి అతి జ్వాలాకరం భీకరం అతి భయంకరమైనటువంటి దానిని నిక్షిప్తం గరళం, గరళంలో దాచుకున్నవి. గళే నగిలితం నోద్గీర్ణం, మింగలేదు బయట కుమ్మలేదు, అలా పెట్టుకున్నావే పరమేశ్వర. అంత దయామయుడైనటువంటి నీ యొక్క కారుణ్యం భువన భయ భంగ వ్యసనత్వాన్ని తెలియజేస్తుందయ్యా, కృపావిధేయ పరమేశ్వర అంటున్నాడు. తన దయకి తానే లొంగిపోతాడు, అది విశేషం. అందుకు కృపాళువైన ఈశ్వరుని యొక్క పరమోపకార క్రియని చెప్పినటువంటి ఈ దివ్యలీలని మహిమ్న స్థుతికర్త అయినటువంటి పుష్పదంతాచార్యులు కాచ్యాయన వరరుచి ఇంత చక్కగా కీర్తించారు. ఇప్పుడు మనం ఎన్ని లీలలు చెప్పుకున్నాం? స్వామి యొక్క లింగోద్భవ లీల, అందులో ఉన్న కాలాగ్ని రుద్రతత్వం, అందులో ఉన్న వైజ్ఞానిక తత్వం, వేదాంత తత్వం రెండింటిని వివరించుకుని అటుపై భక్తానుగ్రహ లీల, ఆ భక్తానుగ్రహంలో ధర్మాధర్మ పరిశీలన అనే దాన్ని చెప్పి ఎటువంటి వాడైనా ఈశ్వర కృపకు పాత్రుడే అని బోధించి, అటు తర్వాత ఎలాగైనా సరే లోకాన్ని కాపాడడానికి పరమ కరుణాలుగు అని ఈ లీలలో వర్ణించారు.
1: ఓం నమశివాయ. యు ఆర్ లిసనింగ్ టు shaivam.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ shaivam.org. Om Namah Shivaya.

అగ్నిర్మూర్ధాదివః కకుత్పతిః పృథివ్యా అయం అపాగ్నేరేత ఆగ్నే సిజిన్వతి అయమగ్నిస్సాహస్రిణో వాజస్య శతినస్పతి.

జనస్య గోప ఆజనిష్ట జాగ్రు విరగ్ని సుదక్ష సువితాయన వ్యాసే ఘృత ప్రాతీకో బృహతాది విస్పృశాద్యుమద్విభాతి భరతే భ్యశుచీ త్వామగ్నే అంగీరసో గుహా ఆహితమన్వా విందం చిశ్రియానం వనే వనే సజాయసే మధ్యమా నస్సహో మహత్వామాహుస్సహాసస్పుత్ర మంగిరః సఖాయస్ సంవత్సమ్యంచమిషగ్యస్తోమంచాగ్నయే వర్షిష్ఠాయక్షితీ నామూర్జో నప్త్రే సహస్వతే సజ్ఞ సమిద్యోవసే వృషన్నగ్నే విశ్వాన్యిర్య ఇలస్పదే సమిధ్యసే సనో

0: ప్రియం చేతిష్ఠమరతిగ్యస్వధ్వరం విశ్వస్య దూతమమృతం
1: సయోజతే అరుషా విశ్వభోజసా సదుద్రవత్స్వ ఆహుతః సదుద్రవత్స్వ ఆహుతః సదుద్రవత్స్వ ఆహుతః
0: సుబ్రహ్మా యజ్ఞ సుషమి

క్షపోరాజన్నుతత్మనాగ్నే వస్తో ఋతోషసాః సదిగ్మజంభరక్షసో దహ ప్రతి భద్రోనో అగ్నిరాహూతో భద్రారాతిస్సు భగభద్రో అధ్వరః భద్రా ఉత ప్రశస్తయః భద్రా ఉత ప్రశస్తయో భద్రం మనః కృణుష్వ వృత్రతూర్యే ఏనా సమత్సూ సాసహాః ఏనా సమత్సూ సాసహో వస్థిరాతానుహి భూరిషర్ధాతా.

సజ్జన్ తృతీయం శుద్ధం తృతీయం పూర్ణం తృతీయం అబ్రవీర్ హైఘన్ తృతీయమితి అహమిదేంద్రవీర్ సంతృజా.

0: స్పర్శ తన్మాత్రం, రూప తన్మాత్రం, రస తన్మాత్రం, గంధ తన్మాత్రం చ ఇతి ఏక ద్వి త్రి చతుష్ పంచ లక్షణాః శబ్దాదయ పంచ అవిశేషాః. ది ఫైవ్ అవిశేషాస్, ది ఫైవ్ కామన్ జనరల్ థింగ్స్ ఆర్ ది ఫైవ్ తన్మాత్ర, తద్మాత్ర ఇది తన్మాత్ర, మీనింగ్ ఓన్లీ దే ఎగ్జిస్ట్, దేర్ ఇస్ నో కాంబినేషన్ విత్ ఎనీథింగ్, దేర్ ఇస్ నో కన్ఫ్యూషన్ విత్ ఎనీథింగ్. సీ, వెన్ ది ఎలిమెంట్స్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్, దే డోంట్ ఎగ్జిస్ట్. వెన్ యూ సే పృథ్వీ, ది మెజారిటీ ఆఫ్ ఇట్ ఇస్ పృథ్వీ, బట్ ది మైనారిటీ, దేర్ ఇస్ ది అదర్ ఎలిమెంట్స్ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ ది పృథ్వీ. వెన్ యూ సే వాటర్, ది మేజర్ పోర్షన్ ఈస్ ఆఫ్ ది వాటర్ తన్మాత్ర, బట్ ది మైనర్ పోర్షన్స్, ది అదర్ హాఫ్ విల్ బి ఆఫ్ ది అదర్ ఎలిమెంట్స్. మేజర్ పోర్షన్ మీన్స్ ది ఫస్ట్ వన్ హాఫ్ ఆఫ్ ఇట్ విల్ బి బిలాంగింగ్ టు దట్ తన్మాత్ర, విచ్ ఎవర్ దట్ ఎలిమెంట్ ఇస్ ఆఫ్, అండ్ ది అదర్ పోర్షన్, ది సెకండ్ హాఫ్ విల్ బి హెల్ప్ బై ది అదర్ ఫోర్ ఎలిమెంట్స్. సో తద్ మాత్ర, వేర్ ఇన్ శబ్ద తన్మాత్ర, వేర్ ఇన్ ది శబ్ద తన్మాత్ర, దేర్ ఇస్ నో మిక్సర్ విత్ ఎనీ అదర్ ఎలిమెంట్స్. శబ్ద ఓన్లీ ఎగ్జిస్ట్, రస ఓన్లీ ఎగ్జిస్ట్, స్పర్శ ఓన్లీ ఎగ్జిస్ట్, ఓన్లీ దట్ ఆటమ్ సైజ్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ శబ్ద తన్మాత్ర. ఇన్ శబ్ద తన్మాత్ర సౌండ్ ఇస్ ది నేచర్ క్వాలిటీ. స్పర్శ తన్మాత్ర సౌండ్ ఆల్సో ఎగ్జిస్ట్ విత్ ది టచ్. ఇన్ ది రూప తన్మాత్ర సౌండ్ అండ్ టచ్ ఎగ్జిస్ట్ విత్ ది ఫామ్. ఇన్ ది రస తన్మాత్ర సౌండ్, ది టచ్, ది ఫామ్ అండ్ ది టేస్ట్ ఎగ్జిస్ట్. ఇన్ గంధ తన్మాత్ర all these exist, so this with including the smell. Shashtascha avishesha asmita matra iti, and see, they said shad avisheshaah, there are six avisheshas, only five avisheshas you have explained, the common things. The sixth avishesha, the common general thing is existence itself. ఏ సత్త మాత్ర ఆత్మనో మహత షట్ అవిశేషా పరిణామాః. జస్ట్ బై ది ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్ దే క్రియేట్ దిస్ మహత్ ఎక్సెట్రా. మహత్ బుద్ధి ఎక్సెట్రా కమ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ బికాస్ ఆఫ్ దిస్ అస్మిత అండ్ దిస్ కామన్ జనరల్ అదర్ ఫైవ్ తన్మాత్రాత్. యత్ తత్ పరమ విశేషేభ్యో లింగమాత్రం మహత్తత్వం తస్మిన్ ఏతే సత్తా మాత్రే మహతి ఆత్మని అవస్థాయ వివృద్ధి కాష్ఠా అనుభవంతి. యద్ తద్ పరమ విశేషేభ్యః లింగమాత్రం మహత్తత్వం, దాట్ విచ్ ఇస్ పరం అవిశేషే, పరమ విశేషేభ్యో, దాట్ విచ్ ఇస్ పరమ విశేషం. పరమ విశేషం మీన్స్ ది అల్టిమేట్ ఎగ్జిస్టెన్స్. మహత్తత్వం లింగం, లింగమాత్రం, దాట్ విచ్ హ్యాస్ ది quality of merging, which is mahat, mahat, because mahat is a karya, karya effect will merge in the karana, will dissolve itself in the karana, karya's nature is that, therefore tasmin ete, in that satta matre, that which is existence only, that which is satta means purushartha kriyabhi anubhutata, purushartha kriya. Satta means existence. Existence means that which is useful for the Purusha to have a transaction. Asatta, non-existence, means where the Purusha cannot do any transaction, which is not fit for the transaction of the Purusha. So, this Satta Matra Mahati, in the Mahat, that which the Purusha can do the transaction, Atmani Avasthaya, exists in the Atma, వివృద్ధి కాష్టం అనుభవతి. ఈ ఎక్స్పీరియన్స్ ది వివృద్ధి కాష్టం, అల్టిమేట్ స్టేట్. సత్తా మాత్ర ప్రతి సంసృజ్యమానాశ్చ తస్మిన్ ఏవ సత్తా మాత్రే మాతి ఆత్మని అవస్థాయ యత్తన్ నిస్సత్తా అసత్తం అసత్ తం నిసదసద్ నిరసద్ అవ్యక్తం అలింగం ప్రధానం తత్ ప్రతీయంతి ఇతి. ఓం పూర్ణమిదం పూర్ణమిదం పూర్ణా పూర్ణమగచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.
1: ఓం నమశివాయ. యు ఆర్ లిస్నింగ్ టు shaivam.org రేడియోస్, 24/7 spiritual channels from shaivam.org. Om Namah Shivaya.

0: అనేకాంగ త్వేనవా అర్థం ప్రియుడు లేదా ఏకాంగి ప్రయుక్త ఏకాంగి నిరూపిత ఏకం అంగినం ఉద్దేశ్య క్రియమాణాని పంచాంగాని పంచ ప్రయాజ తద్వద్ అత్ర వస్తుం శక్యతే వా కిమపి పూర్వోత్తరమీమాంసయో విషయ
1: గోదోహనాదివత్ అధికారాంతర ప్రయుక్త్యుపజీవిత్వేన వా
0: అధికారాంతర ప్రయుక్త్యుపజీవిత్వం అధికారాంతర ప్రయుక్తి అధికృత అధికార అని చూడదు. ఇప్పో ఒరు కర్మావుల అధికారం ఇరుకున్నా ఇన్నొరు కర్మావుల అధికారం ఇరుకు అప్పుడు వేణు లేయా తత్ తది యహ కర్తం శక్నోతి తేనైవ ఇదం కర్తవ్యం ఆధానే యస్య అధికార తస్యైవ తదనంతరం కర్తవ్యేషు కర్మసు అధికార. నీ వంద నా అగ్నిహోత్రం పడలామా అని ఉనకు ఆధానం పండ్రదకే అధికారం ఇల్లయే నన్ను చూడవా వివాహాదికం కృత్వా ఖలు ఆధానం కర్తవ్యం తత్రైవ అధికారో ఉపనయనమేమన కృతం వేదాధ్యయనం కర్తం శక్నోతి వా ఇది పృచ్చతి ఖలు తర్హి ఉపనీతస్యైవ వేదాధ్యయనే అధికార అయం అధికృత అధికార ఇత్యుచ్యతే. కశ్చిత్ బాలః పృచ్చతి మయా వేదాధ్యయనం కర్తం శక్యతే వా ఇది. ప్రథమం ఉపనయనం కర్తవ్యం ఇది కిల తర్హి ఉపనీతస్యైవ వేదాధ్యయనే అధికార ఇదివత్ అధికృత అధికార భావ అని చూడదు. గోదోహనాదివత్ గోదోహనాదివత్ అధికారాంతర ప్రయుక్త్యుపజీవిత్వేన అధికారాంతర ప్రయుక్త్యుపజీవిత్వం శబ్దస్య అర్థం వదామి. మయా ఉక్తం ఉదాహరణం స్వీకృత్య వదామి. అధికార ప్రథమతః కశ్చిత్ వేదాధ్యయనం కరోమి వా ఇది పృచ్చతి తస్య ప్రథమతః ఉపనయనే అధికార అస్తి వా ఇది ద్రష్టవ్యం ఖలు. ఉపనయనే అధికార అస్తి చేదేవ ఖలు వేదాధ్యయనే అధికార దాతుం శక్యతే తర్హి అధికారాంతరం అధికారాంతరం ఉపనయనే అధికార అధికారాంతర ప్రయుక్తి ఉపజీవిత్వం వర్తతే అత్ర వేదాధ్యయనే వేదాధ్యయనత్తిన అధికారం కొడుకున్న అధికారాంతరం వేణం ఉపనయనత్తిల అధికారం ఇరుకణం అత తదత్ర ద్వయోర్మధ్యే పూర్వోత్తరమీమాంసయోర్మధ్యే ఉత్తరమీమాంసాయాం అధికృతస్యైవ పూర్వమీమాంసాయాం అధికారః ఇతి వా పూర్వమీమాంసాయాం అధికృతస్యైవ ఉత్తరమీమాంసాయాం అధికారః ఇతి వా అందుమారి ఇరుకాను కేకరా శ్రౌతం ప్రమాణం వక్తవ్యం ఇది కృత్వా పృచ్చతి తావదేవ. అస్మాభిః కించిత్ కల్పయితుం శక్యతే గోదోహనాదివత్ ఇత్యస్య అర్థ వక్తవ్య. గోదోహనేన పశుకామస్య అనురు ఒరు విధి అది ఎన్నన్నా దర్శపూర్ణమాసే కర్మణి దర్శపూర్ణమాస కర్మణి అపాం ప్రణయనం ఒరు కర్మ ఒరు అంగం ఇరుకు அந்த புரோடாசம் ஜலம் கொண்டு வரணும் அபாம் பிரணயனம் அபாம் பிரணயனம் எதா கர்த்தவியம் ததா சமசேனாப பிரணயேத் சாதாரண விதி சமசேன அபாம் பிரணயனம் கர்த்தவியம்னு பொது விதி சாமானிய விதி. விசேஷ விதி இருக்கு கோதோகனேன பசுகாமஸ்யான அந்த பசுகாமனா இருக்குன்னா பசுகாமஹா எதி பவதி தரி கோதோகனேன அபாம் பிரணயனம் கர்த்தவியம். கோதோகனம்னா என்ன இத்துக்தே గౌః దుహ్యతే యస్మిన్ పాత్రే తత్ పాత్రం గోదోహనం ఇత్యనేన ఉచ్యతే. గౌః దుహ్యతే దర్శపూర్ణమాసార్థం పయః దోహనే దోహనం కర్తవ్యం పయసః తస్య పయసః దోహనం యస్మిన్ పాత్రే క్రియతే తత్ పాత్రం గోదోహనం ఇది శబ్దేన ఉచ్యతే. అంత గోదోహనతే ఎడుతుండ అపాం ప్రణయనం ఎది క్రియతే తర్హి పశురూపం ఫలం భవతి. ఇదెల్లా ఒరు ఎన్న సైడ అవాంతర విధిగలు నరే ఇరుకం సైడ్ల పోరపోకలు నరే ఇంత మరి విధిగలు ఎలా నరే ఇరుకం దగ్నేంద్రియ కామస్య ఇన్నొరు ఉదాహరణం அதுவும் அப்படிதான். இப்போ இது கோதோகனே பசுகாமசி எடுத்து எதுக்கு எடுத்திருக்காருன்னா இந்த யார் ஒருத்தர் பசுகாமனா இருந்தால் கோதோகனத்தை எடுத்துட்டு அபாம் பிரணயனம் கிருத்துவ பசுகாமம் பசு பலம் பிராப்தும் சக்னோதி வா சா தரிசபூர்ணமாசே அதிகிருத்தா ததங்கபூதம் அபாம் பிரணயனம் கர்த்தும் உத்தியுக்தா தஸ்மின் சமயே எதி பசுகாமஹா சா பவதி கோதோகனே. அப்படிதானே அர்த்தம். சும்மா இருக்கிறவன் பசுகாமனா தரி கோதோகனம் ஸ்வீகரித்த கிஞ்சது அபாம் பிரணயனம் கிருத்துவா ஸ்தாபிதம் பிரயோஜனம் அஸ்தி வா அப்படி அர்த்தம் இல்லையே அதுக்கு. తరి దర్శపూర్ణమాసాధికార ప్రయుక్త ఉపజీవిత్వం అస్య అస్తి దర్శపూర్ణమాసే అధికార తత్ ప్రయుక్తం భవతి తత్ ప్రయుక్తం భవతి అపాం ప్రణయనం అంత శబ్దస్య అర్థ యోజనీయ అధికారాంతర ప్రయుక్త్యుపజీవిత్వేన అధికారాంతరం దర్శపూర్ణమాసీయ అధికార తత్ ప్రయుక్తం భవతి గోదోహనం తత్ ప్రయుక్తి అపాం ప్రణయనం అపాం ప్రణయనం ఇది క్రియ తత్ ప్రయుక్తిం ఉపజీవ్య ఇదం గోదోహనం విహితం వర్తతే గోదోహనేన అపాం ప్రణయనం ఇది సా విశేష.
2: ఓం నమః శివాయ. యు ఆర్ లిజనింగ్ టు శైవం.ఆర్గ్ రేడియోస్. 24/7 spiritual channels from shivam.org. Om Namah Shivaya.

మనసా తతక్షు తతక్షుర్మనసా తక్షుర్వచోయుజా మనసా హరీ వచోయుజేంద్రాయ హరీ ఇతి హరీ ఇంద్రాయ యే శమీభిర్యజ్ఞం ఆశతేత్యాశత యజ్ఞమాశత ఆశత యజ్ఞం.

0: ओम नमः शिवाय।
1: यू आर लिसनिंग टू शैवम.org रेडियो, द 24/7 स्पिरिचुअल चैनल फ्रॉम शैवम.org।
2: ओम अथ अष्टमोऽध्यायः ब्रह्मोपरिशिवस्य अनुग्रहः। नन्दिकेश्वर उवाच, ततर्जाथौ महादेवः पुरुषम् कञ्चिदद्भुतम् भैरवाक्यम् भ्रुवोर्मध्यात् ब्रह्मदर्पजिघांसया स वै तदा तत्र पातम् पतिम् प्रणम्य शिवमङ्गने किम् कार्यम् करवाण्यत्र शीघ्रम् आज्ञापय प्रभो वत्सयोऽयम् विधिः साक्षा जगताम् आद्यदैवतम् नूनम् अर्चय खड्गम् स्वम् जिग्मेन जवसा परम् स वै गृहीत्वैककरेण केशम् तत्पञ्चमम् दृप्तमसत्यभाषिणम् छित्याशिरो ह्यस्य निहन्तमुद्यतः प्रकम्पयन् खड्गमतिस्फुटम् करै पिता तवोत्सृष्ट विभूषणाम्बर रघुत्तरीयामलकेश संहतिः प्रवान्तरम्भेव लतेव चञ्चलः पपाद वै भैरव पादपङ्कजे तावद्विधिम् ताद दिदृक्षुरच्युतः कृपालुरस्मद् प्रतिपाद पल्लवम् निशिच्य बाष्पैर् अवदत्कृताञ्जलिर् यथा शिशु स्वम् पितरम् कलाक्षरम्। अच्युत उवाच, त्वया प्रयत्तेन पुरा हि दत्तम् यदस्य पञ्चाननमीश चिह्नम् तस्मात् क्षमस्वाद्यमनुग्रहार्हम् कुरु प्रसादम् विधयेशमुष्मै इत्यर्चितोच्युतेनेशस्तुष्ट सुरगनाङ्गने निवर्तयामास तदा भैरवम् ब्रह्मदण्डदः। अधाहदेव कितवम् विधिम् विगतकन्धरम् ब्रह्मन् त्वम् अर्हनाकाङ्क्षी शठेशत्वम् समाश्चितः अनाथस्ते सत्कृतिर्लोके भूयत्स्थानोत्सवादिकम्। ब्रह्मोवाच, स्वामिन् प्रसीदाद्य महाविभूते मन्ये वरम् मे शिरसः प्रमोक्षम्। नमस्तुभ्यम् भगवते बन्धवे विश्वयोनये सहिष्णवे च दोषानाम् शम्भवे शैलधन्वने। ईश्वर उवाच, अराजभयमेतद्वै जगत्सर्वम् नशिष्यति ततस्त्वम् जहि दण्डार्हम् वह को लोकधुरम् शिशो वरम् ददामि ते तत्र गृहान दुर्लभम् वरम् पैतानिकेषु गृह्येषु यज्ञेषु च भवान् गुरुः। निष्फलस्वधृते यज्ञः साङ्गश्च सह दक्षिणः अदाहदेव कितवम् केतकम् कूटसाक्षिणम् रेरे केतकदुष्टस्त्वम् षढदूरमितो व्रज ममापि प्रेम ते पुष्पे मा भूत्पूजास्वितः परम् इत्युक्ते तत्र देवेन केतकम् देवजातयः सर्वा निवारयामासुस्तत्पार्श्वद् अन्यतस्तदा केतक उवाच, नमस्ते नाथ मे जन्म निष्फलम् भवदाज्ञया सफलम् क्रियताम् तात क्षम्यता मम किल्बिषम् ज्ञानाज्ञानकृतम् पापम् नाशयत्येव ते स्मृतिः तादृशे त्वयि दृष्टे मे मिथ्या दोषः कुतो भवेत् तथा स्तुतस्तु भगवान् केतकेन सभास्थले न मे त्वद्वारणम् योग्यम् सत्यवागहमीश्वरः मदीयास्त्वाम् धरिष्यन्ति जन्मते सफलम् ततः त्वम् वै विदानव्याजेन ममोपरि भविष्यति इत्यनुगृह्य भगवान् केतकम् विधिमाधवौ विरराजसभामध्ये सर्वदेवैरभिष्टुतः। इति श्रीशिवमहापुराणे प्रथमायाम् विद्येश्वरसंहितायाम् अष्टमोऽध्यायः।
0: Om Namah Shivaya. Dear listeners of Shaivam.org Radio, the size of our audio collection continues to grow day by day. We now host more than 25,000 audio recordings. In order to make these extensive resources more accessible and beneficial to our radio listeners, we have reorganized our program schedule. Thirumurai music and Thirumurai discourses will be broadcast on Thirunariya Tamilosai. Philosophical discourses and Periyapuranam lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. ॐ नमः शिवाय।
2: ॐ अथ नवमोऽध्यायः। शिवस्यात्मनो महेश्वर अभिधानम्। नन्दिकेश्वर उवाच, तत्रान्तरे तौ च नाथम् प्रणम्य विधिमाधमौ बद्धाञ्जलिपुटौ तूष्णीम् तश्चतुर्दक्षवामगौ तत्र संस्थाप्य तौ देवम् सकुटुम्बम् वरासने पूजयामाथ दुःपूज्यम् पुण्यैः पुरुषवस्तुभिः पौरुषम् प्राकृतम् वस्तु ज्ञेयम् दीर्घाल्पकालिकम् हारनूपुरकेयूरकिरीट मणिकुण्डलैः यज्ञसूत्रोत्तरीय स्रक्षौम माल्याङ्गुलीयकैः पुष्पताम्बूलकर्पूरचन्दना गुरुलेपनैः धूपदीपसितच्छत्र व्यञ्जनध्वजचामरैः अन्यै दिव्योपहारैश्च वाङ्मनोदीतवैभवैः पतियोग्यैः पश्वलभ्यैस्तौ समार्चयताम् पतिम् यद्यच्छ्रेष्ठतमम् वस्तु पतियोग्यम् हि तद्ध्वजः तद्वस्त्वखिलमीशोऽपि पारम्पर्यचिकीर्षया सभ्यानाम् प्रददौ हृष्टः पृथक्तत्र यथाक्रमम् कोलाहलो महानासीत् तत्र तद्वस्तु गृह्णताम् तत्रैव ब्रह्मविष्णुभ्याम् चाचिदः शङ्करः पुरा प्रसन्नः प्राहतौ नम्रौ सस्मितम् भक्तिवर्धनः ईश्वर उवाच तुष्टोऽहम् अद्य वाम् वत्सौ पूजयास्मिन्महादिने दिनमे दत्ततः पुण्यम् भविष्यति महत्तरम् शिवरात्रिविख्यातातिथिरेषा मम प्रिया एतत्काले तु यः कुर्यात् पूजाम् मल्लिङ्गवेरयोः कुर्यात् जगतः कृत्यम् स्थितिसर्गादिकम् पुमान् शिवरात्रावहोरात्रम् निराहारोजितेन्द्रियः अर्चयेद् यो यथा न्यायम् यथा बलमवञ्चकः सफलम् मम पूजायाम् वर्षमेकम् निरन्तरम् तत्फलम् लभते सद्य शिवरात्रौ मदर्चनात् मद्धर्मवृद्धिकालोऽयम् चन्द्रकाल इवाम्बुधेः प्रतिष्ठाद्युत्सवो यत्र मामको मङ्गलायनः यत्पुनस्तम्भरूपेण स्वाविरासमहम् पुरा सकालो मार्गशीर्षेतु स्याद् आर्द्रारुक्ष अर्भकौ आर्द्राया मार्गशीर्षेतु यः पश्येन्मामुमासखम् तद्भेरमपि वालिङ्गम् स गुहादपि मे प्रियः अलम् दर्शनमात्रेण फलम् तस्मिन् दिने शुभे अभ्यर्चनम् चेदधिकम् फलम् वाचामगोचरम् रणरङ्ग तलेऽमुष्मिन् यदहम् लिङ्गवर्ष्मणा जृम्भितो लिङ्गवत्तस्मात् लिङ्गस्थानमिदम् भवेत् अनाद्यतमिदम् स्तम्भम् अनुमात्रम् भविष्यति तदर्शनार्थम् हि जगताम् पूजनार्थम् हि पुत्रकौ भोगावहमिदम् लिङ्गम् भुक्तिमुक्त्यैकसाधनम् दर्शनस्पर्शनध्यानाज्जन्तूनाम् जन्ममोचनम् अनलाचलसङ्गाचम् यदिदम् लिङ्गमुत्थितम् अरुणाचलमित्येव तदिदम् ख्यातिमेष्यति अत्र तीर्थम् च बहुधा भविष्यति महत्तरम् मुक्तिरप्यत्र जन्तूनाम् वासेन मरणेन च रथोत्सवादिकल्याणम् जनावासम् तु सर्वदः अत्र दत्तम् हुदम् जप्तम् सर्वम् कोटिगुणम् भवेत् मत्क्षेत्रादपि सर्वस्मात् क्षेत्रमेतन्महत्तरम् अत्र संस्मृतिमात्रेण मुक्तिर्भवति देहिनाम् तस्मान्महत्तरमिदम् क्षेत्रमत्यन्तशोभनम् सर्वकल्याणसम्पूर्णम् सर्वमुक्तिकरम् शुभम् अर्चयित्वात्र मामेव लिङ्गे लिङ्गिनमीश्वरम् सालोक्यम् चैव सामीप्यम् सारूप्यम् स्वार्ष्टिरेव च सायुज्यमिति पञ्चयते क्रियादीनाम् फलम् मदम् सर्वेऽपि यूयम् सकलम् प्राप्स्यथाशु मनोरथम् नन्दिकेश्वर उवाच इत्यनुगृह्य भगवान् विनीतौ विधिमाधमौ यत्पूर्वम् प्रहतम् युद्धे तयो सैन्यम् परस्परम् तदुत्तापयदत्यर्थम् स्वशक्त्यामृतधारया तयोर्मौढ्यम् च वैरम् च व्यपनेतुमुवाचतौ सकलम् निष्कलम् चेति स्वरूपद्वयमस्ति मे नान्यस्य कस्यचित्तस्मात् अन्यः सर्वोऽप्यनीश्वरः पुरस्तात् स्तम्भरूपेण पश्चादरूपेण चार्भकौ ब्रह्मत्वम् निष्कलत्वम् प्रोक्तम् ईशत्वम् सकलम् तथा द्वयम् ममैव संसिद्धम् न मदन्यस्य कस्यचित् तस्मादीशत्वमन्येषाम् युवयोरपि न क्वचित् तदज्ञानेन वा मृत्तम् ईशमानम् महाद्भुतम् तन्निराकर्तुम् अत्रैवम् उत्थितोऽहम् रणक्षितौ त्यजतम् मानमात्मीयम् मयीशम् कुरुतम् मतिम् मत्प्रसादेन लोकेषु सर्वोऽप्यर्थः प्रकाशते गुरूक्तिर्व्यञ्जकम् तत्र प्रमाणम् वा पुनः पुनः ब्रह्मतत्त्वमिदम् गूढम् भवत्प्रीत्या भणाम्यहम् अहमेव परम् ब्रह्म मत्स्वरूपम् कलाकलम् ब्रह्मत्वादीश्वरश्चाहम् कृत्यम् मेऽनुग्रहादिकम् बृहत्वाद् ब्रह्मणत्वा च ब्रह्माहम् ब्रह्म केशवौ समत्वाद्व्यापकत्वा च तथैवात्माहमर्भकौ अनात्मानः परे सर्वे जीवा एव न संशयः अनुग्रहाद्यम् सर्गात्तम् जगत्कृत्यम् च पञ्चकम् ईशत्वादेव मे नित्यम् न मदन्यस्य कस्यचित् आदौ ब्रह्मत्वबुद्ध्यर्थम् निष्कलम् लिङ्गमुत्थितम् तस्माद् अज्ञातमीशत्वम् व्यक्तम् द्योतयितुम् हि वाम् सकलोऽहमथो जातः साक्षाद् ईशस्तु तत्क्षणात् सकलत्वमथो ज्ञेयम् ईशत्वम् मयि सत्वरम् यदिदम् निष्कलम् स्तम्भम् मम ब्रह्मत्वबोधकम् लिङ्गलक्षणयुक्तत्वान् मम लिङ्गम् भवेदिदम् तदिदम् नित्यमभ्यर्च युवाभ्याम् अत्र पुत्रकौ मदात्मकमिदम् नित्यम् मम सान्निध्यकारणम् महत्पूज्यमिदम् नित्यम् अभेदाल्लिङ्गलिङ्गिनोः यत्र प्रतिष्ठितम् येन मदीयम् लिङ्गमीदृशम् तत्र प्रतिष्ठितः सोऽहम् अप्रतिष्ठोऽपि वत्सकौ मत्साम्यमेकं लिङ्गस्य स्थापने फलमीरितं द्वितीये स्थापिते लिङ्गे मदैक्यं फलमेव हि लिङ्गं प्राधान्यतस्थाप्यं तथा भेरं च गौणकं लिङ्गाभावेन तत्क्षेत्रं सर्वे सभेरम् अपि सर्वतः इति श्रीशिवमहापुराणे प्रथमायां विद्येश्वरसंहितायां नवमोऽध्यायः ॐ
3: Om Namah Shivaya. You're listening to Shaivam.org Radios, 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.
4: ఒక వ్యక్తి చేతి దగ్గరికి వచ్చామంటే ఆయన పట్టుకున్నట్టే అన్నమాట, అంతే కదా. ఇంకా శివుణ్ణి పట్టుకున్నాడు. పట్టుకోగానే వెంటనే తర్వాతి మంత్రంలో మీరు పరిశీలించి చూస్తే ఎంత అద్భుతమైన విషయం కనిపిస్తుంది చూడండి. అయితే డైరెక్ట్గా ఆయనకు నమస్కారం పెట్టవచ్చుగా, ఈ ఆయుధానికి ఎందుకండి మధ్యలో నమస్కారం అంటే? ప్రకృతిని నిరసించడం కాదు మన యొక్క ఈ శాస్త్రముల రహస్యం. ప్రకృతిలో పరమేశ్వర శక్తి ఉన్నది అని తెలుసుకో. ప్రకృతిని వస్తు దృష్టితో కాకుండా పరబ్రహ్మ దృష్టితో చూడు. అందుకు ఆ ప్రయోగించే పరమేశ్వరుడు ఈ ప్రకృతి నిండా దాగి ఉన్నాడు. కనుకనే ప్రతి ఆయుధము కూడా ఏమిటి అంటే భగవంతుని యొక్క అనంత లీలా విభూతులు ఆ ఆయుధాల్లో ఉంటాయి. పరమేశ్వరుడు ప్రతి ఆయుధాన్ని మనం నమస్కరించాలి. అందుకే శంఖం సదాహం శరణం ప్రపద్యే, చక్రం సదాహం శరణం ప్రపద్యే, గదాం సదాహం శరణం ప్రపద్యే, శాంఖం సదాహం శరణం ప్రపద్యే అని నారాయణుడి యొక్క శంఖ చక్ర గదా పద్మాన్ని ధనుస్సుని కూడా నమస్కరించాం. ఎందుకు వాటిని నమస్కరించాలి? ఎందుకంటే అవి మనల్ని ఎంత రక్షిస్తూ ఎంత శిక్షిస్తున్నాయో అంత రక్షిస్తాయి. వాటితోనే ఆయన రక్ష శిక్ష రెండూ చేస్తున్నాడు. ఏ ప్రకృతి యొక్క బాణాన్ని చూసి నువ్వు భయపడ్డావో ఆ ప్రకృతి బాణంతోనే ఆయన నిన్ను రక్షిస్తున్నాడు. నిన్ననే చెప్పుకున్నాం మనం, నీటిని చూసి అది మన మీద వరద వస్తూ ఉంటే అమ్మో అని భయపడిపోతున్నాం, భయపడి దూరం వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం. నిజంగా నీటికి దూరం ఇవ్వబడతగ్గలమా? ఆ నీరు బాధించడానికి వస్తే బాధ, కానీ ఆ నీరే రక్షించడానికి వస్తే శరణు అంటాం కదా. అందుకే స్వామి నీ ఆయుధాలు మాత్రం దాచేయకు. ఆయుధాలు కావాలి కానీ అన్ని హింసించకూడదు, అది వాటి పని ఒకటి ఉన్నదనమాట. అందుకే నీ ఘోర రూపమైన ఈ ఆయుధములు కూడా నేను నమస్కరిస్తున్నాను, ఎందుకంటే వాటి ద్వారా నీ యొక్క శక్తి వచ్చింది కదా. ఇది ఒక్కటి తెలుసుకోండి, మనల్ని ఏడిపించే వాళ్ళకు కూడా నమస్కారం పెట్టని నేర్చుకుంటాం మనం. ఎందుకంటే మనల్ని బాధించుతున్నాయి అంటే మనం చేసుకున్న పాపం కొద్దీ ఆ బాణం ద్వారా ఆయన బాధిస్తూ ఉంటాడు. మన చుట్టూ బాణాలు ఉన్నాయి, చుట్టూ ఆలోచిస్తే మనల్ని ఏడిపించే బాణాలు ఎన్ని రకాలు నిన్ననే వివరించుకున్నాం. బాణాల అంపశయ్య మీద భీష్ముడు కాదు మనం ఉన్నాం, మన చుట్టూ అవి గుచ్చుతూనే ఉన్నాయి. మనం ఈ బాణాలన్నీ ప్రయోగించిన వాడు ఆ పరమాత్మ. ఇంకొక విషయం ఇక్కడ ఉన్నది, ఈ మనం అభిషేకం చేసేటప్పుడు సరే జ్ఞానం తత్వం ఒకవైపు ఉంచుదాం, ఇటువైపు వద్దాం, ఇందులో ఏ భావం చూపిస్తున్నాడు మనిషి ఏ సమయంలో శరణ పెడతారు? వర్రీ టెన్షన్, అవును కదా, టెన్షన్ వర్రీ. ఏకంగా వచ్చింది, గట్టిగా తగిలింది అనుకోండి, నీకు ఏడవడానికి ఉండవు, బాధలేదు. ఇది ఉన్నదే, అటు ప్రయోగమూ కాలేదు, ప్రయోగించకుండా ఊరుకోలేదు, ఎక్కువ పెట్టించాడు ధనస్సుని. అలాంటి రుద్రుణ్ణి ఇక్కడ జాణించాలి. ఎక్కువ పెట్టి నిలుచున్నాడు అంటే అర్థం దీన్ని టెన్షన్ అని అంటారు. మనిషికి జీవితంలో ఈ టెన్షన్సే. అందులో ఈరోజు 3వ క్లాస్ పిల్లవాడిని అడిగినా టెన్షన్గా ఉందండి అంటాడు. వాడికి పాపం పుట్టిన దగ్గర నుంచి టెన్షన్ తప్ప మరొకట్లేదు. ఇలాంటి టెన్షన్మయమైన జీవితం గడుపుతున్నాం. ఈ టెన్షన్స్ అన్ని పాపం కొద్దీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంత టెన్షన్ రావడానికి ఎవడు కారణమో ఆయన్ని చూడడానికి మనకి అటెన్షన్ కావాలి. అది ఆయన ఎలా చూపిస్తున్నాడు ఈ టెన్షన్ అంతా అని అంటే ఎవడు చేస్తున్నాడు పరిశీలించండి. దీని వెనకాల ఉన్నటువంటి వాడు అని ఊరికే చేయడని చెప్పాడు ఆయన. అందుకోసం శరణ వేడి స్వామి అని అంటే వెంటనే 2వ మంత్రంలో ఎంత బాగా చూపిస్తున్నాడు చూడండి. యాత ఇషు శివతమ శివం బభూవతే ధను శివ శరవ్యాయాతవతయ నో రుద్ర మృడయ. ఇది 2వ మంత్రం. యాత ఇషు శివతమ, ఇప్పుడు ఏమంటున్నారు, నీ బాణములు ఏవైతే శివతమా, తమ అంటే సూపర్లేటివ్ డిగ్రీ, గుడ్ బెటర్ బెస్ట్ అని, ఉత్తర ఉత్తమ అని ఉంది కదా, తమ అంటే బెస్ట్ అనేటువంటి దాన్ని వాడతారు. శివతమ, శివ అంటే మంగళం శాంతం అని అర్థం. శివతమ అంటే మంగళముల్లో కల్లా అత్యంత ఉత్కృష్టమై ఉన్నటువంటి నీ ఇషువు ఏదైతే ఉందో అది మమ్మల్ని ఆనందింపజేయుగాక. అంటే ఆ బాణముతో ఆనందకరమై మంగళకరమైన యొక్క బాణముతో మేము ఆనందింపబడుదుముగాక అని చెప్తున్నాడు. ఇషువు ఏమైపోయింది? శివతమ అయిపోయింది. వాడు తర్వాత ఇషువు తర్వాత ధనుహు ఆ ధనస్సు కూడా శివం బభూవ శివముగా మారిపోయినట్ట. ధనస్సు కూడా శివమైపోయింది. ఎన్ని శివం శివం మారిపోతున్నాయి. ఉగ్రత అంతా కూడా శాంతం, శుభం, కళ్యాణం, మంగళం ఇవన్నీ అయిపోతున్నాయి. అందుకే ధనుస్సు శివమైపోయింది. ఎప్పుడైతే ధనుస్సు శివమయ్యిందో సరే, నా కంటికి కనబడుతున్న ధనుస్సు, నా కంటికి కనబడుతున్నటువంటి బాణము, ఈ రెండు శివమైపోయి బాగానే ఉంది. ఇప్పుడైతే ఒక్క బాణం కనబడింది, కానీ ఇంకెన్నున్నాయో అమ్ములు పొదులు. మనకేం తెలుసు, కాలం అనే అమ్ములు పొదులు, ప్రపంచం అనే అమ్ములు పొదులు, ఆయన ఎన్ని బాణాలు దాచుకున్నాడో. ఈ బాణం నుంచి తప్పించుకుంటే రేపు పొద్దున మరో బాణం అందులోంచి తీయచ్చేమో ఆయన. ఇప్పుడు ఆయన ఏమడుగుతున్నాడు? శరవ్యం అంటే అమ్ముల పొది. శరములు దేని ఎందు ఉంటాయో వాటికి అమ్ములు, వాటిని అమ్ముల పొది శరవ్యము అని అంట. అది ఏదో, అది కూడా శివ, అది కూడా మంగళకరముగా ఆగుగాక. అది విశేషం. అంటే బాణాలు, ధనస్సు, ఈ రెండు శాంతమైపోయాయి. ఇప్పుడు అమ్ముల పొదిలో ఉన్నవి కూడా శాంతమైపోయాయిట. అంటే రేపు పొద్దున్న వచ్చేవి కూడా నాకు శుభంగానే ఉండాలి. ఇప్పటిదాకే కాదు, భవిష్యత్తులో కూడా నాకు ఎటువంటి వేదన రాకూడదు అనడం. అందుకే ఈ మంత్రమును మనకు అన్ని వేదనలు పోగొట్టగలవు, ఎందుకంటే ఇందులో ఇంత చక్కటి భావం ఉంది కనుక. ఇక్కడ మరొక కొంచెం మానసికంగా మీరు గమనించండి. మొదట నమస్కరించినప్పుడు ఏమంటున్నారు? బాణానికి నమస్కారం, ధనస్సుకి నమస్కారం అన్నారు. అక్కడ అమ్ములు పొద్దు ప్రసక్తి లేదు, ఇక్కడ మాత్రం అమ్ములు పొద్దు ప్రసక్తి వచ్చింది. అంటే కొంచెం కామ్గా ఉంటే అన్ని అబ్జర్వ్ చేస్తాం మనం. వేదన ఉన్నప్పుడు మాత్రం కనిపించేదే కనిపిస్తుంది. ఇప్పుడు మొదట ఆ బాణమే కనబడింది కనుక దానికే ముందు నమస్కారం పెట్టాడు. ఆయన ప్రార్థించిన వెంటనే శివం చేశాడు. చూడండి, అది ఆయనకున్న దయ. అందుకే రెండో మంత్రంలోనే శివ అయిపోయాను నేను, అవన్నీ ప్రసన్నమైపోయాయి. ప్రసన్నమైపోయాక ఆయన అమ్ముల పొదు కూడా కనబడ్డాయి. ప్రసన్నమైపోయాయి కదా అని చతికిల పడి కూర్చుని అమ్మయ్యా అనుకుందామంటే అమ్ముల పొదు కనబడిందే, అమ్ము వద్దు బావ, అమ్ముల పొదు కూడా శాంతిగా ఉంచు అనడం. అంటే ఇక్కడ మనం ప్రార్థిస్తున్నటువంటి ఆ మహర్షి యొక్క దర్శన శక్తిని మనం భావించితే ఇక్కడ మనం గ్రహించగలం. ఈ విధంగా మారిపోయినటువంటి నీ బాణములు, ధనుస్సు, నీ అమ్ముల పొది, వీటితో నహ మృడయ మమ్ములను ఆనందపరచు. మృడ అంటే ఆనందము అని అర్థం. మృడయ అంటే ఆనందపరచు అని ప్రార్థించారు. ఇప్పుడు మనకేమయ్యాయి? ఆయన ఆయుధములన్నీ కూడా ప్రసన్నాలైపోయాయి. పరమేశ్వరుడి ఒక్కొక్క ఆయుధం కూడా చాలా దివ్యములైనటువంటి ఆయుధములు. పినాకం ఆయన యొక్క ధనుస్సు, అలాగని శూలపాణి, వివిధములైన ఆయుధాలతో ఖట్వాంగము మొదలైనవి ధరించి ఉంటాడు. అనంతహస్తుడు, దశభుజుడు, చతుర్భుజుడు అన్నీ పరమేశ్వరుడే. వీటన్నిటి ద్వారా ఆయన ప్రయోగించే ఆయుధాలన్నీ కూడా వివిధములైన శక్తులకు సంకేతాలు. ఇవన్నీ కూడా దాచిపెట్టిమనట్లేదు. చూడండి, ఇక్కడ ఇవన్నీ వదిలేసాయి అనట్లేదు. ఇవన్నీ ఉంచు, నాకు శుభంగా పరిణమించాలి. అంటే ఈ ప్రకృతిలో ఆయన ప్రయోగించే సర్వరూప శక్తులు కూడా శుభమగ్గుగాక. ఈ బాణాలు, ఈ ధనుస్సు లేకపోతే ఈ ప్రపంచం లేదండి. అందుకు అవన్నీ కూడా శాంతముగా ఉండాలి అని ఇక్కడ అడిగి, ఇప్పుడు ఈ మంత్రంలో మనకి కేవలం ఆయన యొక్క ఆయుధములను మాత్రమే వర్ణించారు. అటు తర్వాత ఏం చూపిస్తున్నారంటే, యాతే రుద్ర శివాతనూహు అఘోర అపాపకాశిని తయా నహ తనువ శంతమయ గిరిశంత అభిచాకసీహి. ఇది శబ్ద విభజన. పరమేశ్వర, ఇప్పుడు ఇందులో మీకు ఎక్కడా కూడాను స్వామి యొక్క ఆయుధముల వర్ణన లేదు. ఆయుధాలు వదిలేశాం అంటే వర్ణించడం వదిలేశాం, దాని గురించి దృష్టే లేదు. ఇప్పుడు ఆయుధములపై దృష్టే లేదు, ఆయుధాలు ప్రసన్నములైపోయాయి. ఇప్పుడు ఆయుధాలు ఎవడువో ఆయన్ని మాత్రం వదలం మనం. ఆయనే అన్ని చోట్ల కనిపించాలి అని అడుగుతున్నారు ఇక్కడ. ఎలా కనిపించాలి అంటే శివాతను. అది ఓ రుద్ర, నీ తనువు, తనువు అంటే రూపం, నీ తనువు శివ అత్యంత శుభకరము, మంగళము, ప్రసన్నము, శాంతము అయిన నీ తనువు. అంతకుముందు ఉగ్రంగా కనిపించిన స్వామి మూడో మంత్రంకి వచ్చేటప్పటికే ప్రసన్న తనువు అయిపోయిందిట. అది ఎలా ఉన్నది? అఘోర. అఘోర తత్వం గురించి మనం చెప్పుకున్నాం కదా, ఘోరము కానిది అఘోరం. అంటే ఏమాత్రము బాధాకర లక్షణం లేనిది, పూర్ణంగా ప్రసన్నమైనటువంటి ఆ స్వరూపం అది శివ. అఘోర అపాపకాశిని, మూడు లక్షణాలు చెప్తున్నారు ఇక్కడ స్వామి యొక్క ఆ తనువుకి. ఒకటి శివ, శివ అంటే అత్యంత నిర్మలమైనది, శుద్ధమైనది, శుభంకరమైనది, శాంతమైనది, క్షేమంకరమైనది అయినటువంటి తనువు. ఇది ఎలాంటిది? అఘోర, ఏమాత్రము బాధించే లక్షణము లేనటువంటిది. ఇది అపాపకాశిని. ఇది విశేషం. పాపమును ప్రకటించేటటువంటిది దేహములు వేరు, అవన్నీ మనం చూస్తున్నవి. అపాపకాశిని, ఎటువంటి పాపాదుల యొక్క స్పర్శ లేనటువంటిది, పాపస్పర్శ లేనిది, అంటే అజ్ఞానం యొక్క స్పర్శ లేనిది. అజ్ఞానం అనేటువంటిది ఏమాత్రము లేదు, పూర్ణ జ్ఞానమయ స్వరూపము పరమేశ్వరుడు. అది చెప్పడం అపాపకాశిని అంటే పూర్ణ జ్ఞానమయమైన స్వరూపము. కాశిని అనే మాట ఇక్కడ ఉంది చూడండి మీరు. కాశీ అనే మాట, కాశిని అనే మాట, కాశము అనే మాట, ప్రకాశము అనే మాట ఒక్కటే అర్థం, వెలుగుతో కూడినది అని అర్థం. అపాపకాశిని అంటే జ్ఞాన ప్రకాశముతో కూడినది, అంటే వెలిగి వెలిగించేది ఏదో అది ప్రకాశం. పరమేశ్వర స్వరూపం స్వయం ప్రకాశం, సర్వతో ప్రకాశం, సర్వ ప్రకాశకం అయినటువంటి లక్షణంతో కూడినది. అది తన తనంత తాను వెలుగుతోంది, ఎవడో వెలిగించక్కర్లేదు. అక్కడ జ్యోతి ఎలా ఉంది, వెలుగుతోంది అంటే టార్చ్ లైట్ పెట్టి చూపిస్తామా జ్యోతిని? అలాగే పరమేశ్వరుడు విశ్వాన్నతిని వెలిగిస్తున్నాడు, కానీ ఆయన వెలిగించేది ఇది లేదు, ఆయన స్వయం ప్రకాశకుడు. అందుకే నతత్ర సూర్యోభాతి న చంద్ర తారకం అని ఉపనిషత్తు చెప్తున్న విషయం అదే. సూర్య చంద్రాదులకు కూడా అతీతమై వారందరికీ వెలుగిచ్చేటువంటిది అదే యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ అని గీతలో పరమాత్మ చెప్పినటువంటి విశేషం అది. ఇలా ఉన్నటువంటి న శశాంకో నపావకహ అని వివరించారు కదా గీతలో, అలా ఉన్నటువంటి అపాపకాశిని కేవలము జ్ఞానమును మాత్రమే. అపాపము అంటే జ్ఞానము, ఆ జ్ఞానమును కాశిని ప్రకాశింపజేసేటువంటిది నీ శరీరం. శివ అనగానే ప్రసన్నత ఆనందం కనిపించింది. అది ఇక్కడికి వచ్చేటప్పటికీ అపాపకాశిని జ్ఞానము అంటే పరమేశ్వర స్వరూప లక్షణం ఏమిటి? జ్ఞానానంద విగ్రహము అది. ఆ జ్ఞానం ఎలాంటిది? ఇలా వచ్చి అలా పోయేది కాదు, ఎందుకంటే ఎప్పుడూ ఉన్నది. అందుకే ఆ జ్ఞానానికి లక్షణం సదానందం, సచ్చిదానంద విగ్రహుడు అని దీని యొక్క అర్థం. అందుకే అఘోర అపాపకాశిని శివాతనూహు, ఏది ఉన్నదో అది ఎంత దివ్యమై మంగళమై ఉన్నది అంటే, సరే ఈ శరీరం బాగుంది స్వామి, మరొకటి ఏదైనా గొప్ప శివంకరమైన శరీరం కనిపిస్తే బాగుంటుందేమో అనడానికి లేదుట. మళ్ళీ ఆ శరీరాన్ని వర్ణిస్తున్నాడు, అంటే భగవద్ రూప వర్ణన భక్తుడికి విసుగురాదు, ఎన్ని మార్లైనా అదే తలుచుకుంటుంటాడు. అందుకే తయా అన్నహ తనువా, ఆ తనువుతోనే స్వామి మమ్మల్ని అంతా ప్రకాశింపజేయవయ్యా అని అడుగుతున్నారు. చాలా గొప్ప విశేషమైన భావన ఇది. ఏ శరీరంతో జ్ఞానానందమయమైన విగ్రహంతో కనిపించేవో ఆ మంగళకరమైన తనువుతో మమ్మలను ప్రకాశింపజేయు. ప్రకాశం నీదే కాదు, మాకు ప్రకాశాన్ని అందజేయు. ఎలాగా? అభితః చాకసీహి. ఇది విశేషం. అభిచాకసీహి అనేది చాలా గొప్ప మాట ఇక్కడ ఈ వైదిక శబ్దంలో. అభితః అంటే అన్ని వైపులా, అన్ని విధములా. చాకసీహి అన్నప్పుడు కూడా కాశ శబ్దం ఇక్కడ మీరు చూడవచ్చు. దానివల్ల సర్వత్రా కూడా మాకు ప్రకాశమును కలిగించు అంటే అర్థం ఏమిటి అంటే, మనం అంధీభూతమై ఉండిపోయాం, వెలుగును గుర్తించలేని లక్షణంలో ఉన్నాం, మనలో ఉన్న స్వయం ప్రకాశక శక్తిని గుర్తించలేకపోతున్నాం. ఇది సర్వత ప్రకాశమైనటువంటి గొప్ప వస్తువు ఒకటి ఉంది మన దగ్గర ఉన్నది, అది సర్వత్రా ప్రకాశించేటువంటి వస్తువు, దానిని నేను తెలుసుకోగలగాలి అనేటువంటి. యస్మిన్ విజ్ఞానే సర్వమిదం విజ్ఞాతం, ఏది తెలిస్తే అంతా తెలుస్తోందో అదే బ్రహ్మజ్ఞానం అని చెప్పారు కదా. ఆ అంతా తెలియడం అనేది అభిచాకసీహి అనే మాటతో చూపిస్తున్నాడు. సర్వత్రా అదే భాషించుట. ఏది భాషించుట? ఏది కనిపించిందో ఇక్కడ అపాపకాశినే నిర్మలమైన జ్ఞానానందమయమైన స్వరూపం, అదే సర్వత్రా మాకు గోచరించుగాక. అంతేకాదు అందులోని వాళ్లమైన మేము కూడా తెలిసిపోతే మేము అలా ప్రకాశించే వాళ్ళమే కదా. అందుకు అభిచాకసీహి, మమ్మలను అలా ప్రకాశింపయ్యు అంటే సర్వత్రా ప్రకాశము గలవారినిగా చెయ్యుము అని అంటున్నాడు. మనకి స్వయం ప్రకాశకత్వం ఉంది, సర్వత ప్రకాశకత్వ లక్షణం ఉంది, మనలో ఈశ్వరత్వం ఉంది, అది మనం గుర్తించకపోవడమే వెలుగు లేకపోవడం. దీని ముందు దీపం మీద పెట్టిన పెంకులాగా అజ్ఞానం అనే పెంకు ఒకటి పేరుకుపోయింది, అది కానీ పోయిందా? మనం కూడా సర్వత ప్రకాశకులం అయిపోయాం. సర్వత్రా వ్యాపించి ఉన్న పరమాత్మను ఎవడు తెలుసుకుంటున్నాడో వాడు అంతటా భాషించేవాడవుతున్నాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని ఉపనిషత్తు చెప్పిన విషయం ఇదే. అందుకే రుద్రం ఉపనిషత్తుని ఎందుకన్నారు, ఇప్పుడు అర్థమైంది కదా. దీనినే ఆత్మబుద్ధి ప్రకాశకం అని ఉపనిషత్తు మరొక తోట తెలియజేసింది, స్వాత్మ ప్రకాశం అని. ఎప్పుడైతే పరమేశ్వరుడు తన జ్ఞానమయమైన ఆనందమయమైన విగ్రహంతో కనబడ్డాడో మనకున్నటువంటి అజ్ఞానావస్థలన్నీ దాటిపోయాయి. అందుకే ఆయుధాలు వర్ణించి ఆయన రూపం దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. అంటే ఆవరణలన్నీ అతిక్రమించి ఆవరణాతీతంగా నిరావరణ స్వరూపుడైన పరమేశ్వరుణ్ణి గ్రహించిన తర్వాత ఇంకా వీడికి మాత్రం ఆవరణలు ఏముంటాయి? అందుకు ఆ స్వరూపాన్ని మించిన శుభం లేదు గనక దయానస్తనువ శంతమయ. ఇది ఒక అందమైన మాట అండి. ఈ మంత్రంలో రెండు అందమైన మాటలు, అభిచాకసీహి శంతనువ, అది శంతమయ. శం తమ ఇది కూడా సూపర్లేటివ్ డిగ్రీ. శం అంటే శాంతం సుఖం. ఆ శాంతి అనే మాటలో కూడా శం ఉంది కదా, శమనము. అన్నీ తొలగిన తర్వాత కలిగే ఒక మహదానంద శాంత స్థితి ఏదో అది శం. ఆ శాంతంలో ఇది పోయింది ఇంకా కొంచెం ఉంది అని ఏం మిగల్లేదు, పోవాల్సినవన్నీ పోయాయి. అప్పుడు లభించే నిర్మల అఖండ ఆనందమే శం. దీనిని మించింది లేదు గనకే శంతమయా. అంటే పరమేశ్వరుడి స్వరూపం ఏమిటి? శంతమ స్వరూపం. అది విశేషం. పూర్ణ ఆనందం, పూర్ణ ప్రసన్నత, పూర్ణ శాంతమే పరమేశ్వరుడి యొక్క స్వభావ స్వరూపం. మరి మన్యవే లేదు. పూర్ణ ప్రశాంత స్థితిలో ఉన్న ఆ పరమేశ్వరుని యొక్క అఖండ సచ్చిదానంద ప్రశాంత శివ తనువు ఏదైతే ఉందో అదే నాకు సర్వత్రా కనబడుగాక. అది విశేషం. అన్ని చోట్ల కూడా నాకు ఆ ప్రసన్నమైన స్వరూపమే గోచరించాలి అనుకుంటే ఇంకా జగత్తులో అతనికి వేదన ఉంటుందా? ఆలోచించండి. ఇది గొప్ప దర్శనం, ఇది గొప్ప అనుభూతి. పరమేశ్వరుని యొక్క ప్రశాంత స్వరూపమే అన్ని చోట్ల గోచరించాలనేది ఈ మంత్రం యొక్క తాత్పర్యం. అంటే ఇందాక చెప్పినట్లు ప్రకృతిలో మనల్ని బాధించే వాటిలోనూ ఆనందింపజేసే వాటిలోనూ అన్నింటిలో కూడాను ఆ పరమాత్మ ప్రకాశం మనకు కనిపిస్తే సర్వం శాంతమయంగా ఉంటుంది. అందుకే మహాత్ములు మనం చూస్తున్న ప్రపంచాన్నే చూస్తారు, మనం చూస్తున్న జీవితాన్నే చూస్తున్నప్పటికీ వారి శాంతావస్థలో ఉండడానికి కారణం వారికి ప్రతి అణువునా కూడా శాంతమయ అయినటువంటి ఆ పరమేశ్వర స్వరూపమే గోచరిస్తుంది. వారికి సర్వత్రా కనిపించేది ఆ శాంతకరమైన పరమేశ్వర స్వరూపమే. అందుకే వారికి ప్రతి చోట శాంతి లభిస్తుంది. వారు దుఃఖాలకి వాటికి దిగుళ్ళకి లొంగట్లేదు. అందుకే కదా ప్రహ్లాదుడు అంత ఆనందంగా ఉన్నాడు, ఎంత కొడుతున్నా ఎంత తిడుతున్నా. ఎందుకంటే ఈ శంతమయా అయినటువంటి ఆయనే గోచరిస్తున్నాడు ఆయనకి అన్ని చోట్ల. అందుకే నిత్య ప్రశాంతులు, వాళ్ళ ప్రశాంతత ఎప్పుడూ చెదరదు. ఆ నిత్య ప్రశాంతత సర్వత ప్రశాంతత అనేటువంటిది అభిచాకసిహి అనేటువంటి మాటలో ఉన్నటువంటి అర్థం. ఇది మనం బ్రహ్మ విద్య పరంగానో లేదా పరమేశ్వరుడు మనస్సుకు తగలగానే చాలు, ఆ శాంతమైన ఆ స్వరూపాన్ని చూడగానే సర్వము ఆనందమయంగా శాంతంగా మనకు లభిస్తుంది అనేటువంటి భక్తి భావనతోనూ గ్రహించవచ్చు. ఇలా కాకుండా లౌకికంగా చూస్తే మనం పడుతున్న బాధలు ఏ ప్రకృతి శక్తుల ద్వారా పడుతున్నామో అవి పరమేశ్వర స్వరూపాలను తెలిసి శరణి వేడితే వెంటనే ఆయన దాన్ని శాంతింపజేసి తనదైన శాంత లక్షణాన్ని ఆయన దాని నుంచి మనకి ప్రసరించి ఆనందింపజేస్తున్నాడని భౌతిక స్థాయి నిర్వచనం చెప్పుకుని తృప్తిపడ్డా పడచ్చు. మొత్తానికి పరమేశ్వరుడు తన యొక్క ప్రశాంతమైనటువంటి స్వరూపంతో మనల్ని అనుగ్రహిస్తున్నాడు. అంటే ఈశ్వర స్వరూపం ఎటువంటిది? ప్రకాశక స్వరూపము, సుఖప్రదాయక స్వరూపము. అందుకే శివ అభిచాకసిహి ఈ మాటలన్నీ కూడా ఉన్నాయే అపాపకాశిని, ఇవి జ్ఞానదాయకము, ఆనందదాయకము, మంగళదాయకము అని చెప్పడానికి మూడు రకాల లక్షణాలు చెప్పాడు. అంటే ఈశ్వర స్వరూపాన్ని ఆశ్రయించడం వల్ల మనకు లభించేవి ఈ మూడు. ఉప్పు వస్తువుని ఆశ్రయిస్తే ఉప్పు లభిస్తుంది, తీపి వస్తువుని ఆశ్రయిస్తే తీపి వస్తువు లభిస్తుంది, జ్ఞానానంద శుభస్వరూపుని ఆశ్రయిస్తే జ్ఞానానంద శుభములే లభిస్తాయి. అందుకు ప్రయోజనం ఏంటి? అభిచాకసీహి, అంతటా ఆయనను దర్శించడమే ప్రయోజనం అని చెప్పి ఇక్కడ గొప్ప సంబోధన చేశారు. గిరిశంత, గిరిశంత అంటే గిరియందు ఉండువాడు. గిరియందు ఉండి ఏం చేస్తున్నాడు? అక్కడ శంత సుఖమును ఇచ్చువాడు, గిరియందు ఉండి సుఖాన్ని ఇస్తూ ఉంటాడు పరమేశ్వరుడు అందరికీ. ఏ గిరియందు ఉన్నాడు వెంటనే మనం స్థూలోపాసనలో, ఇదేమి తప్పులేదు, ఉపాసనా పరుడికి వెంటనే ఈశ్వరుని ధామం గుర్తొస్తుంది, అది కైలాసగిరి. కైలాసగిరియందు ఉండి అక్కడ నుంచి సుఖాన్ని తట్టి ప్రసరిస్తున్నటువంటి వాడు ఆయన. అంటే గిరిశంత అని సంబోధించారు, ఓ గిరివాస, కైలాస గిరివాస. అలాగే ఆయన గారి శ్రీమతి గారు కూడా గిరిపుత్రే, అందుకు ఆయన గిరీశంత, కొండల యందు తిరిగేవాడు. ఆయన పేరు గిరీశుడు, గిరీశుడు అని. గిరియందున్నవాడు, కొండ యందున్నవాడు అంటే అర్థం ఎత్తైన స్థానమునందున్నవాడు అని భావన. దేనికి ఎత్తు? మనకంటే ఎత్తైన వాడు, సర్వోన్నతుడు అని చెప్పడం గిరియందున్నవాడు అంటే అర్థం. వెంటనే కొండగుట్ట దాని మీద కూర్చున్నాడు అని అనుకున్నా పర్వాలేదు, తప్పేం లేదు. మరికొంచెం పైకి వెళ్ళగలిగితే ఉన్నతుడు అని అర్థం. ఆ ఉన్నతత్వాన్ని అందుకోవడానికి మన యొక్క జ్ఞాన భూమికలు కూడా ఉన్నత స్థితికి చేరగలిగితే ఆయన అందుకోగలం. ఉన్నతమైన భూమికకు అందేవాడే పరమేశ్వరుడు. అందుకు సర్వోన్నత స్థానములో, సర్వాతీత స్థానములో ఉన్నటువంటి వాడు. మీరు అలాగే ఉన్నతంగా ఉన్నవాడు అందరిని అనుగ్రహించగలడనేది మనం లోకంలో ఆలోచించినా తెలిసిపోతుంది. ఇక్కడ నేను ఉపమానానికి చెప్పే విషయం నిజానికి ఉపమానం కాదు, అదే శివస్వరూపం. అది కూడా త్వరలోనే చెప్తాను. ఏమిటి ఉపమానం అంటే, మనందరికీ పైన ఉన్నతంగా ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? సూర్యభగవానుడు. ఆయన సర్వోన్నతంగా అక్కడుంటే ఆయన ప్రసరించుతున్న వెలుగు ఎలా ప్రసరిస్తుంది చూడండి. విశ్వమంతా పరచుకుని అందరినీ ఆనందింపజేస్తుంది ఆ ఉన్నతంగా గిరియందు ఉన్నటువంటి ఆయన యొక్క వెలుగు. విశ్వంలో అందరూ ఆనందిస్తున్నాం, ఇందరిని ఆనందింపజేయడానికి ఆయన ఉన్నతంగా ఉన్నాడు. అలాగే గిరీశంత, సర్వోన్నతుడైన స్వామి, నువ్వు మమ్మల్ని అందరినీ ఆనందింపజేస్తున్నాడు గనకే అభితాకసీహి అని అనగలిగారు. అన్ని వైపులా నీ వెలుగును మాకు చూపించు, వెలిగే వాళ్ళని చెయ్యు అనడం కూడా మనం సూర్యభగవాన్ని భావిస్తున్నట్టే. ఓ సూర్యభగవానుడా, అన్నిటా నీ వెలుగులు ప్రసరింపజేసి మమ్మల్ని వెలిగే వాళ్ళని చెయ్యు. అంతే కదండి, సూర్యుడే అనుగ్రహించకపోతే మనం వెలిగే వాళ్ళం అవుతామా? అవతల వాళ్ళకి కనిపించాం. అసలు మనం వెలిగే వాళ్ళం కావాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు వెలిగే కావాలి, వాళ్ళు కావాలి అంటే ఉన్నత భూమికలో ఉన్నటువంటి సూర్యభగవానుడు తన యొక్క అపాపకాశిని, అఘోరా శివ అయిన కాంతుల్ని ప్రసరింపజేస్తూ కనిపిస్తేనే కదా మనం ఇలాగున్నాం. ఉదాహరణకు ఒక్క సూర్యుడి ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మరి సూర్యులకు సూర్యుడైన పరమేశ్వరుడు సర్వోన్నతుడై విశ్వానికి అంతటికి వెలుగునందిస్తున్నటువంటి వాడు. ఇది ఇక్కడ భావన. అలాగా ఉన్నత భూమికల యందు ఉన్న ఆ పరమేశ్వరుడు మనల్ని అనుగ్రహించుగా. కానీ ఈ ఒక్క పరమేశ్వరుడు ఎవడికి వాడికి అన్నట్లు కనబడతాడు చూడండి. ఇది విశేషం. ఇది ఎవడు ఆశ్రయిస్తే వాళ్ళ వాడన్నట్లే కనబడతాడు. అంతే కదండి, ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక అని పోతన భాగవతకారుడు అంత చక్కగా చెప్పాడు. ఒకే సూర్యుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపించినట్లుగా ఆ పరమేశ్వరుడికి అదే లక్షణం. అందుకు ఆశ్రయించిన వారిని అనుగ్రహించే స్వరూపంతో సర్వత్రా తన అనుగ్రహాన్నే వాడికి చూపించగలుగుతున్నాడు ఆయన. అది విశేషం. అలాంటి గిరిశంత అనే మాటలు గిరియందు ఉన్నవాడా అని అర్థాన్ని ఇక్కడ తీసుకున్నాం. అటు తర్వాతి మంత్రంలో యామిషం గిరిశంత హస్తే విభర్ష్యస్తవే శివాం గిరిత్ర తాం కురు మా హింసే పురుషం జగత్. ఇది అటు తర్వాత చెప్పినటువంటి మంత్రం. స్వామి, నీ యొక్క ఆ ఇషువు, ఇక్కడ కూడా స్వామి యొక్క బాణాన్ని స్తోత్రం చేస్తూ, ఇది దేనికోసం ధరించి ఉన్నామంటే పాపులపై ప్రయోగించడానికి ధరించినటువంటి ఆ ఇషువు ఏదైతే ఉందో అది శివాం కురు, దాన్ని శుభంగా మార్చు. శుభంగా మార్చి ఏం చేస్తావంటే పురుషం జగత్, ఈ రెండింటినీ కాపాడు అన్నాడు. పురుషుణ్ణి జగత్తుని కూడా కాపాడు, శుభంకరంగా మలచు. ఎందుకు ఇలా అడుగుతున్నారు అంటే, వేదము భౌతికమైన కోరికలన్నీ కోరింది, కోరకపోలేదు. నేను బాగుండాలి, మా వాళ్ళు బాగుండాలి అని. మనకి పనికిమాలిన వేదాంతం ఒకటి మధ్యలో ప్రవేశించి కోరుకోవడం అనే తప్పనుకునే సిద్ధాంతానికి వచ్చాం. కానీ వేదం చక్కగా కోరుకుని తప్పేం లేదు. ఇచ్చేవాడెవడో తెలిసాక ఆయన్ని కాకపోతే ఎవడు నేను కోరుకుంటాం, ఇచ్చేవాడు ఆయనే అని తెలిసి కోరుకోవచ్చు. అందుకే వేదంలో ఈ మంత్రాలకి నేరుగా ఉన్న అర్థాన్ని తీసుకుంటే పర్వాలేదు, దానికి ఏదో దూరానికి పోయి వేదాంతపరమైన అర్థం చెప్పాలని ప్రయత్నం చేయక్కర్లే. ఇక్కడున్నది ఇక్కడే తీసుకుందాం. వేదాంతము వేదమే చెప్పింది, మళ్ళీ ఈ విషయము వేదమే చెప్తుంది, రెండు తీసుకుందాం. మరి ఇది ఈ మంత్రాన్ని ప్రయోగించి భౌతికమైన ప్రయోజనం పొందుతున్నప్పుడు దీనికి భౌతిక అర్థం లేదని ఎలా చెప్పగలం? భౌతిక అర్థం తప్పకుండా ఉంది. ఎంత కాదనియండి, ఉపనిషత్తు ఎంత చదవనియండి, మనకు ఏదో కబురు వచ్చింది, ఇంట్లో ఏదో బాధ కలిగింది ఎవరికో అని బాధపడకుండా ఉంటామా? బాధ కలిగిందే. మరి బాధ కలిగినప్పుడు బాధ పోగొట్టిన పరమేశ్వరుని అడగడంలో తప్పేంటండి? అడగచ్చు. అందుకే స్వామి, ఏ ఇషువు ఉన్నదో బాధిస్తున్నది ఆ ఇషువు శివముగా మారి పురుషం జగత్, పురుషులని ఈ పురుషుణ్ణి జగత్తుని కూడా మా హింసీహి హింసించకుండుగాక అని అంటున్నారు ఇక్కడ. ఆ హింసించేటువంటి బాణములు పురుషుణ్ణి జగత్తుని హింసించవద్దు అని. ప్రతి మనిషికి ఉన్నటువంటి రిలేషన్స్ ఈ రెండే, పురుషం జగత్. పురుషం అంటే అర్థం మనలాంటి తోటి మానవులని పురుష అని అంటారు. జగత్ అంటే మనకు నిత్య జీవితంలో సహకరించడానికి మనం సమకూర్చుకున్నవన్నీ జగత్. అది విశేషం. అంటే మన గృహ ఆరామ క్షేత్ర గో మహిష్యాదులు అని వైదిక అర్థం. ఇక్కడ జగత్ అంటే, జగత్ అంటే కదులుతున్నవి అని అర్థం. పురుషుడు అంటే నీలాంటి వాడే మరొకడు. ఇక్కడ మగవాడు ఆడదే అని అర్థం తీయద్దు. మనతో సంబంధం ఉన్నటువంటి కళత్రము, పుత్ర మిత్ర కళత్ర ఇత్యాది బంధనములన్నీ కూడా పురుషం అనే శబ్దంతో చెప్తున్నారు. జగత్ అనేటువంటి శబ్దము మనకి నిత్య జీవితానికి పనికొచ్చే గృహ క్షేత్ర ఆరామాదులన్నీ కూడా. ఇవి గమనించినప్పుడు ఇవన్నీ క్షేమంగా ఉండాలని, ఇవి హింసింపబడకూడదని కోరుకోవాలి. అంతేగాని ఇవన్నీ కూడా బంధనహేతువులండి, ఇవేవి అక్కరలేదు అని అంటాడు. ఎప్పుడు? వాళ్ళ ఆవిడ పెట్టిన వంట తిని. వాళ్ళ ఇంట్లో వాళ్ళు భోజనం పెడుతూ ఉంటే ఆ ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చుని ఈ గృహేషణ దారేషణ ధనేషణ పుత్రేషణ ఇవేన్నీ వృధా అండి అంటాడు. ఇవన్నీ సమకూరేక ఆ మాట్లాడుతున్నప్పుడు టీ తేవడంలో ఆలస్యమైతే అప్పుడు చూపిస్తాడు వాడు. అందుకు ఇవ ఈ వేదాంతములన్నీ కూడాను మనం ఇప్పుడు ఆత్మవంచనలకు వాడుతున్నాం. లక్ష్యం అదే నేను కాదనడం లేదు, కానీ వీటిని నిర్లక్ష్యం చేయవలసిన విషయాలు ఇవి కావు. ఇవి పరమేశ్వరుని యొక్క కృప వల్ల లభించేవే. ఒక గృహం అంటే సామాన్యమైన విషయం కాదండి. ఒక గృహం అంటే యజ్ఞ సదనం. ఆ యజ్ఞ సదనంగా నీ గృహంలో నువ్వు ధర్మ కార్యక్రమం చేయడం వల్ల ఈ నువ్వు రుణ విమోచనం పొంది తర్వాత జ్ఞానానికి హేతువైనటువంటి పరిస్థితికి వెళ్ళగలుగుతున్నావు. కనుక అవన్నీ క్షేమంగా ఉండాలి. నువ్వు ఎవరి వల్ల బ్రతుకుతున్నావో, నీ వల్ల ఎవరు బ్రతుకుతున్నారో వారందరి క్షేమం కోరుకోవలసిన బాధ్యత నీది. అందుకే రుద్రం అందరి క్షేమాన్ని కోరుకుంటుంది. పురుషం జగత్ అంటే నేను చూస్తున్న ప్రపంచం, నేను అనుభవిస్తున్న ప్రపంచం, నేను వింటున్న ప్రపంచం, నా సమస్త ఇంద్రియాల్లోకి ఏది అనుభవానికి వస్తుందో ఈ జగత్ అంతా క్షేమంగా ఉండాలని కోరుకునే వాడు కన్నా ఇంకెవడు కావాలండి జగత్తుకి? నేను చూస్తున్న దేశం బాగుండాలి అంటే చాలు, యొక్క మంత్రం చెప్తే చాలు, ఉదయం పేపర్లో బ్యాడ్ న్యూస్ రాదు. భద్రం కన్నే విశ్రుణియామ దేవా, శుభమే వింటాను శుభమే చూస్తానంటే టీవీ ఆన్ చేసిన బ్యాడ్ న్యూస్ వినిపించదు. అంటే రుద్రం చక్కగా పారాయణ చేసే వాళ్ళు ఎక్కువైతే దేశం అంతా క్షేమం ఉంటుందన్నమాట. అందుకు నీ బాణములు గృహక్షేత్ర ఆరామ ఈ పుత్ర మిత్ర ఇత్యాదుల వేటిని కూడా బాధించకుండుగాక అని చెప్పారు. విష్ణు పురాణంలో కూడా మనకి మహాలక్ష్మీదేవిని స్తోత్రం చేస్తూ ఇంద్రుడు ఒక మాట అంటాడు, అమ్మా మమ్మల్ని విడిచిపెట్టకు. మాత్యజే తమ్మ విడిచిపెట్టరాదు దేనిని, నన్ను, మమ శరీరం, గేహంచ దేహంచ, నా దేహాన్ని నా గేహాన్ని మా కళత్రం అంటే నా యొక్క కళత్రమును విడువకు, నా పుత్రులను విడువకు, నా యొక్క స్నేహితులను విడువకు, నా ఉద్యానవనాలను విడువకు, నా ఇంటిని విడువకు. ఇవన్నీ నిజంగా అమ్మవారిని విడిచిపెడితే అన్ని నిరుత్సాహంగా, ఇవన్నీ కూడా అలక్ష్మీ కళలు. ఒకటి నిరుత్సాహంగా అనిపించడం, ఉల్లాసం లేకపోవడం, వాటిని మనం వేదాంతం అనుకుంటుంటాం. నిరాశ నిస్పృహ ఇవి వేదాంతాలు కావండి. రమణ మహర్షి గారు చెప్పిన వేదాంతం వేరు, మనం అనుకునే వేదాంతం వేరు. ఆ మహాత్ముడు నిత్యానంద స్థితిలో ఉండి ఆయన చెప్పాడంటే అర్థం ఉంది, కానీ ఇక్కడ మనం పట్టుబట్లు కట్టుకుని ఏడిస్తే ఆ వేదాంతాలకు ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా చెప్పండి? అందుకు సరిగ్గా అర్థం చేసుకోవాలి వేదాంతాన్ని. గృహారామ క్షేత్రాదులన్నీ కూడా ఈశ్వర అనుగ్రహం వల్లనే లభిస్తాయి. వాటిని నిరసించేమంటే ఈశ్వర ప్రసాదాన్ని నిరసించే దోషం కూడా మనకు వస్తుంది. అది ఈశ్వర ప్రసాదం అన్న స్పృహ నీకుండాలి. మళ్ళీ నీ పాపం వల్ల అవి దెబ్బతినకుండా ఆ ప్రసన్నతాభావాలు నిలవాలి. ఆయన ప్రసన్నతే ప్రసాదం, ప్రసన్నతాభావాల నిలవాలి గనకనే స్వామి పురుషం జగత్ అని ఇక్కడ చెప్పబడింది. ఇది మనం గమనించితే మరొక విశేషం కూడా ఉన్నది. పురుషం అంటే జీవుడు, జగత్ అంటే ఈ జీవుడు దేని ఎందున్నాడో ఆ జగత్. ఎవడి శరీరం వాడికి జగత్తు, మిగిలిన జగత్తు విడిచిపెట్టేయండి. జగత్ అంటే కదులుతున్నది కదిలించబడేది కూడా, గమనశీలమైనటువంటిది జగము అని. ఎవడి శరీరమే వాడికి జగం, ఎవడి బ్రతుకే వాడికి విశ్వం అని వేదం యొక్క నిర్వచనం. అలాగ మన శరీరము ఇందులో ఉన్న జీవుడు ఈ రెండు కూడా హింసింపబడకుండుగాక అని ఎందుకు అడుగుతున్నారు అంటే, ఈ శరీరం అంటూ ఒకటి ఉంటేనే స్వామి నిన్ను చక్కగా సేవించుకోవడం అనేది జరుగుతుంది. అందుకే భాగవతులైనటువంటి వారు ఈ శరీరాన్ని నిరసించరు. ఏ శరీరాన్ని నిరసిస్తారు? ఏ శరీరం ఈశ్వరార్చనకు వినియోగింపబడదో దాన్ని నిరసిస్తున్నారు. కంజాక్షునకు గాని కాయంబు కాయమే కమల పవన గుంభిత ధర్మభర్తృగాక అన్నాడు ఆయన. అంతేగాని దేహాన్ని నిరసించలేదే. మరి ఈ చెయ్యే చాలా గొప్పది ఎప్పుడు? కమలాక్షు నర్చించు కరములు కరములు. అందుకే ఆయన దేహాన్ని నిరసించలేదే. ఇవి మాహింసీహి, అవి హింసపడకూడదు అని అడుగుతున్నాడు. హింసపడకూడదు అంటే ఎప్పుడు హింసపడకుండా ఉంటాయి? ఇవి భగవత్ సేవకు వినియోగింపబడినప్పుడే హింస లేకుండా ఉంటాయి. ఇవి ప్రపంచం వైపు తిరిగినప్పుడే హింస పడతాయి. అందుకు చెప్పడం అనమాట, ఇవి హింసింపకు అంటే వీటిని జ్ఞానానంద సాధనలకై వినియోగింపబడే విధంగా వీటిని మలచు. అంతేగాని ఆ ప్రయోజనం సిద్ధించకుండా ఈ దేహం నశించకూడదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఒక్కొక్కసారి ఆవేశంలో పోతే బాగుండు, ఎందుకంటే దుఃఖాలు అనుభవిస్తున్నామని. దుఃఖాలు అనుభవిస్తే ఇంకా బ్రతకాలని కోరుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మధ్యలో పోతే మళ్ళీ ఆ దుఃఖం అనుభవించడం ఇంకే ఉపాధి వస్తుంది, అది తెలియదు మనకి. అందుకు ఆ దుఃఖాన్ని అనుభవించుతున్న పాపం ఒకటి చేసేనందువల్ల కదా అవస్థలు పడుతున్నాం. అందుకు ఇక్కడ మళ్ళీ గిరిష అనడంలో అది అర్థం. అందుకే శివేన వచసత్వా గిరిశాచ్ఛా వదామసి ఇలా అనడం వల్ల సర్వమి జగత్ అయక్ష్మగుం సుమనా అసతు. శివంకరమైన పరమేశ్వర వచస్సులు పలికితే ప్రపంచమంతా ఎలా ఉంటుంది? రోగాలు లేకుండా ఉంటుంది, సౌమనస్యంతో ఉంటుంది. అది విశేషం. అందుకే శివ సంకీర్తన చేయడం వల్ల, శివస్మరణ చేయడం వల్ల, శివ జ్ఞానంతో మన వాక్కుని పవిత్రం చేయడం వల్ల మన చుట్టూ ఉన్న ప్రపంచం రోగరహితంగా, బాధారహితంగా, పిచ్చి మనస్సులు లేకుండా చక్కగా ఉంటూ ఒకరికొకరు సౌమనస్య భావంతో ఉంటారు. రోజుకింతటితో స్వస్తి. సర్వం శివార్పణమస్తు.

0: ஓம் நம சிவாய. யூ ஆர் லிஸ்னிங் டு சைவம் டாட் ஆர்க் ரேடியோஸ் 24/7 ஸ்பிரிச்சுவல் சேனல்ஸ் ஃப்ரம் சைவம் டாட் ஆர்க். ஓம் நம சிவாய.
1: పైగా బాణాసురుడు పూర్తి వినయ సంపన్నుడు. అతను ఎక్కడ అహంకరించినట్లు కనిపించదు. పేరుకి అసురుడైనా అతను చక్కటి భక్తుడే, అది విశేషం. ఎందుకంటే బలిచక్రవర్తి కూడా రాక్షసుడే, కానీ మహావిష్ణు భక్తుడు కదా. అందుకు భక్తుడైన వాళ్ళు రాక్షసుల్లోనూ ఉంటారు, దేవతల్లోనూ ఉంటారు. జాతికి ఏదైనా భక్తికి ఏముందండి? అందుకు ఇక్కడ కూడా బాణాసురుడు మహా శివభక్తుడు. ఆ శివభక్తుడైనటువంటి వాడికి శివుడు భక్తవత్సలుడు. ఆ కారణం చేత నన్నెప్పుడూ నువ్వు రక్షించాలయ్యా అన్నాడు బాణాసురుడు. అంటే తప్పకుండా రక్షిస్తాను, నేనే కాదు నా కుటుంబం అంతా నీకు రక్షణకి వినియోగిస్తానన్నాడండి. చూడండి, ఆయన ఒక్కడిని పట్టుకుంటే ఆయన కుటుంబం అంతా ఎంగేజ్ అవుతుంది మనల్ని రక్షించడం. అందుకు ఆయన కోటకి ఆయనకి కాపలాదారులుగా ఉన్నారండి ప్రమతులు, గణపతి, కుమారస్వామి, శివుడు మొదలైనటువంటి వారందరూ కూడా రక్షకుల్లా ఉన్నారండి బాణాసురుడికి. ఎంత గొప్ప విశేషం చూడండి. అయితే ఈ బాణాసురుడు కూడా ఊరుకోకుండా, స్వామి నాకున్న శక్తులన్నీ నీకే వినియోగిస్తున్నాను, నాకు మరొక్క శక్తి ఉందయ్యా, ఆ ముచ్చట తీర్చుకోవాలి. ఆ ముచ్చట నువ్వు తీర్చుకోనివ్వలేదు. అదేమిటి అంటే రణకండూతి. అతనికి అదే బాధ, యుద్ధం చేయాలన్న సరదా. యుద్ధం చేయాలన్న సరదా నాకు తీరడం లేదు. యుద్ధం చేయాలంటే ఎవరితో చేయాలి? మహా మగవాడు ఎవడంటే శివుడే, మగటిమి గల మహారాజు. అందుకు నీతో యుద్ధం చేసి నమస్తే అస్తు ధన్వనే అన్నారు కదా, అందుకు మహాధన్వి అయినటువంటి నీతో యుద్ధం చేయాలనుంది అంటే పిచ్చివాడా, ఆ ముచ్చట కూడా తీరుతుందిలే అని చెప్పాడు ఆయన. అది ఎప్పుడో జరిగింది, అది జరిగి చాలా కాలం అయిపోయింది. ఎంతో కాలం పాలన చేశాడు బాణాసురుడు, అద్భుతంగా పాలన చేస్తున్నాడు. బాణుని రాజ్యం చాలా సంపన్నంగా ఉండేది. అలాంటి సమయంలో మనందరికీ తెలుసు ఉషా అనిరుద్ధుడు, బాణాసురుని యొక్క కుమార్తె ఉషా, కృష్ణుని యొక్క మనుమడు అనిరుద్ధుడు, వారిరువురి యొక్క వివాహ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి యుద్ధం చేయడం, అక్కడికి శివుడు కూడా వెళ్ళి ఆయన ఓడిపోయినట్లుగా ఉండడం. ఇక్కడ శివుడు ఓడిపోయాడు చూడండి, కృష్ణుడు ఉన్నతి అక్కడ. దీన్ని బట్టి మనకి ఏంటంటే క్వచిత్ బ్రహ్మ, క్వచిత్ విష్ణు, క్వచిత్ రుద్ర ప్రశస్తి, ఇవన్నీ తత్వములు వీటిలో దాగి ఉన్నటువంటివి. అప్పుడు పరమశివుడు చాలా సంతోషించాడు. అటుపై బాణుడు కృష్ణుని నమస్కరించి ఉషావనరుద్ర వివాహం దగ్గరుండి జరిపించాడు. ఆ తర్వాత బాణునికి ఏమొచ్చింది? పరమశివుని యొక్క ప్రమద గణాల్లో ఒకడయ్యాడు. అది విశేషం, బాణునికి లభించిన ఉన్నతి అది. కేవలం కృష్ణుడితో యుద్ధం చేశాడే తప్ప బాణునికి ఇంకేమీ కాదు. ఎందుకు కృష్ణుడితో యుద్ధం జరిగింది? ఇది ఇక్కడ మనం ఆలోచించాలి. శివుణ్ణి ఏమడిగాడు ఆయన? నీతో యుద్ధం చేయాలనుంది అన్నాడు. కానీ భగవంతుడిలో ఒక లక్షణం ఉంటుంది, ఇవన్నీ తెలియాలి, ఇవన్నీ సంకేతములు. మనం ఏ రూపంతో ఈశ్వరుణ్ణి అర్చిస్తామో ఆ రూపంతో ఆయన శిక్షించడు, అది విశేషం. అప్పుడు ఇంకొక రూపంతో ఆయన శిక్షిస్తాడు, శిక్షించాల్సి వచ్చినప్పుడు. ఎందుకంటే ఫలానా రూపంతో ఫలానా నామంతో అర్చించాం గనక ఆ నామరూపాలతో ఆయన మరి శిక్షించాడు. ఎందుకంటే ఆ రూపం కేవలం రక్షించడానికై ఉద్దేశింపబడింది. అందుకు శిక్షకి ఆయనే మరో రూపం ధరించి వస్తాడు. ఇది తెలియక మనం ఏం అనుకుంటామంటే పొరపాటును వ్యాఖ్యానించుకుంటాం. అందుకే భస్మాసురుడికి వరం ఇచ్చిన శివుడు తిరిగి భస్మాసురుడు తల మీద చేయి పడతానంటే పారిపోయాడు. అసలు అందరినీ భస్మం చేయగలిగేటువంటి కాలాగ్ని రుద్రుడి మీద ఎవడైనా చెయ్యి పెట్టగలండి తల మీద? మరి ఎందుకు అలా వెళ్ళిపోయాడు శివుడు అంటే, ఎంత విషవృక్షమైనా తన చేతితో వేసిన దాన్ని తాను అనరకడు, అది విశేషం. అందుకు ఏ రూపంతో తనను ఉపాసించాడో ఆ ఉపాస్య దైవం ఆ రూపంతో శిక్షించదు. అందుకు ఆయనకి అభిన్నమైనటువంటి ఆయన ఉదయమే అయినటువంటి విష్ణువు వచ్చి వాపం చేశాడు భస్మాసురుడికి. మళ్ళీ ఇక్కడ తనతో యుద్ధం చేస్తానన్న బాణాసురుణ్ణి అభయమిచ్చిన చేతితో యుద్ధం చేస్తాడా శివుడు? అందుకు ఏం చేశారంటే తనకు అభిన్నుడైన కృష్ణుడితో యుద్ధం చేయించి ఆ ముచ్చట తెచ్చాడు. ఇది అన్నమాట సంకేతం కూడా, ఇది రహస్యం. ఇలా ఉంటాయి పురాణ కథలన్నీ కూడా. అందుకు ఇక్కడ బాణాసురుడు ఎందుకయ్యా ఇంత గొప్పవాడయ్యాడంటే, నకస్యా ఉన్నత్యై భవతి శిరసస్త్వై అవనతిహి, నీ ముందు అవనతమైన శిరస్సు ఉన్నతానికి వెళుతుంది. ఎందుకంటే ప్రమదగణాల్లో ఒకడయ్యాడంటే ఎంత గొప్ప విశేషం అండి. కైలాసంలో నిత్యం శివ సన్నిధిలో ఉండే భాగ్యం అతనికి లభించింది. అంతకు మించిన ఉన్నతి ఉంటుందా? ఆ ఉన్నతి దేనివల్ల వచ్చిందంటే, స్వామి నీ ముందు అవనతి పొందడం వల్ల వచ్చినదయ్యా అని చెప్తున్నాడు. అంటే భగవంతుని ముందు తల వంచిన వాడు ఎక్కడైనా తలెత్తుకు తిరగగలడు, ఇది విశేషం. ఆయన ముందు తలవంచకుండా ఉంటే అందరి ముందు తలవంచవలసి వస్తుంది. అది పరమేశ్వరుని యొక్క ఐశ్వర్యం, ఈశ్వరత్వం అటువంటిది. అటువంటి ఆ పరమేశ్వరుని మనం ఆశ్రయిస్తున్నాం. అందుకే తవైశ్వర్యం తవైశ్వర్యం అని చెప్పి అతర్క్యైశ్వర్యం అన్నాడు. ఏమిటి ఐశ్వర్యం అంటే? ఈశ్వరుని యొక్క ఐశ్వర్యం అంటే ఏమిటి అంటే, మంత్రశాస్త్రం చెప్తున్న విషయం చూడండి. ఈశ్వరుని ఐశ్వర్యం సర్వజ్ఞత తృప్తి రణాది బోధ స్వతంత్రత నిత్యం అలుప్త శక్తి అనంత శక్తిశ్చ విభోర్విధిజ్ఞా షడాహురంగాని మహేశ్వరస్య. మహేశ్వరుడు అంటే శివుడు కదా. ఆయన దగ్గరున్న మహా ఈశ్వరత్వం ఏమిటి అంటే, ఆరు రకములుగా ఉంటుంది ఆయన ఐశ్వర్యము. వీటిని షడ్గుణైశ్వర్యములు అని అంటాం మనం. ఈ ఆరు ఏమిటంటే, సర్వజ్ఞత సర్వము తెలిసినటువంటి వాడు. సర్వజ్ఞుండనగా శర్వునికే చెల్లు అంటాడు ఒక మహానుభావుడు. చాలామంది మేము సర్వజ్ఞులు అనేవాళ్ళు ఉంటారు, కానీ సర్వజ్ఞుడు సృష్టిలో ఏ ఒక్కడు ఉండడు ఒక్క భగవంతుడు తప్ప. ఆయనకే తెలుసు ఆయన ఎటువంటి సర్వజ్ఞుడు అంటే, త్రికాలవేత్త త్రిలోకవేత్త త్రిశూలధారి త్రిపురాసుర సంహారకుడు త్రినేత్రుడు. అందుకు సర్వజ్ఞుడు సర్వం జానాతి అన్నీ తెలిసినటువంటి వాడు. మనము మన జ్ఞానానికి పరిమితులు ఉన్నాయి, ఆయన జ్ఞానానికి పరిమితి లేదు. అనంతత్వం కలిగినటువంటి సర్వజ్ఞత్వం ఆయన వద్ద ఉంది. అయితే మరి చాలామంది సర్వజ్ఞులు అనే మహానుభావులు కనిపిస్తారంటే, లోకంలో కూడా కొందరు జ్ఞానుల్ని సర్వజ్ఞులు అంటారు. రమణ మహర్షి సర్వజ్ఞుడు, ఆదిశంకరుడు సర్వజ్ఞుడు, సర్వజ్ఞ పీఠంపై అధిష్ఠించాడు. సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసిపోయిన వాడు అని అర్థం కాదండి. ఇది ఒకటి బాగా తెలుసుకోవాలి. అన్నీ తెలిసిపోయిన వాడు అని అర్థం కాదు. ఎందుకంటే అంత పొడుగ్గా ఉన్న తేలుమంతం రాదా అంటే ఏం చెప్పగలను చెప్పండి. అంత సాము నేర్చిన వాడివే. అలాంటి వాడు ఒక విద్యలో లోపం ఉండొచ్చు. అందుకు సృష్టిలో సర్వజ్ఞుడు ఎవరు లేడు, ఒక పరమేశ్వరుడు తప్ప. అయితే లోకంలో మహాజ్ఞానుల్ని సర్వజ్ఞులు ఎందుకంటారంటే, సర్వము పరమేశ్వరుడే అని ఎవడికి తెలుసు వాడు సర్వజ్ఞుడు. అది విశేషం. సర్వము పరమేశ్వరుడే అని తెలిస్తే అదే సర్వజ్ఞత, అది మన సర్వజ్ఞత. ఈశ్వరుని సర్వజ్ఞత ప్రతి జీవి యొక్క, సృష్టిలో ప్రతి అణువు యొక్క పరిపూర్ణ జ్ఞానం ఆయనకే ఉంది. చివరికి మన గురించి కూడా మనకు తెలియదు, అది బాగా గుర్తుపెట్టుకోండి. మన గురించి కూడా తెలిసిన వాడి మహాదేవుడికి మాత్రమే తెలుసు. అందుకే సర్వజ్ఞత. అటు తర్వాత తృప్తి అన్నారు. తృప్తి దీనినే నిత్యతృప్తి శక్తి అంటారు. నిత్యతృప్తుడు పరమేశ్వరుడు. నిత్యం తృప్తిగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. అంతేగాని మనకి తృప్తి ఎప్పుడూ ఉండదు, ఎప్పటికీ ఉండదు. ఎంత వచ్చినా ఇంకా ఏదో కావాలనే కొరత ఉన్న వాళ్ళం మనం. ఎప్పుడు కొరతే, వెలితే మన బ్రతుకు ఎంత నింపినా. అందుకే ఎప్పుడు ఉన్న వాటిని గమనించకుండా లేకున్న వాటిపై పరిగెత్తేటువంటి నిత్య అసంతృప్త జీవులు మనం. పరమేశ్వరుడు నిత్యతృప్తుడు, మహానంద స్వరూపుడు. అందుకే ఆనంద నిత్యానందుడు అని చెప్పడానికి నిత్యతృప్తి. అలాగే అనాది బోధ. అనాది బోధ అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి జ్ఞానస్వరూపుడు, గురుస్వరూపుడు. అలాగే స్వతంత్రత, మనం పరతంత్రులం. మన ఇంద్రియాలకు లొంగిపోయిన వాళ్ళం, మన మనస్సుకు లొంగిపోయిన వాళ్ళం, ప్రపంచానికి లొంగిపోయిన వాళ్ళం, మన అంతా పరతంత్రులమే. మన స్వతంత్రులం కాదు, పరమేశ్వరుడు ఒక్కడే స్వతంత్రుడు. అలుప్త శక్తి, ఎప్పుడూ ఏమాత్రము లోటు లేనటువంటి వాడు. అటు తర్వాత అనంత శక్తిశ్చ, అనంతుడు. వీటిని మొత్తం ఆరు అని చెప్పారు. ఈ ఆరు నిజానికి పరబ్రహ్మ యొక్క మూడు లక్షణాలు. సత్, చిత్, ఆనంద అనేది. అనంత అనంత శక్తి సత్, అనంతము అనే దాన్ని సత్ అని అంటారు. ఇక జ్ఞానము చిత్ అనే దాని యొక్క లక్షణం ఏమిటంటే, సర్వజ్ఞత, అనాది బోధ, స్వతంత్రత, అలుప్త శక్తి అనేటటువంటివి ఏ నాలుగైతే చెప్పబడుతున్నాయో ఈ నాలుగు చిత్ అని చెప్పబడుతున్నాయి. ఇప్పుడు సత్ అనంత శక్తి అయ్యి, సర్వజ్ఞత, అనాది బోధ, స్వతంత్రత, అలుప్త శక్తి అనేది చిత్ అయి, నిత్యతృప్తి అనేది ఆనందమైంది. అందుకే సచ్చిదానందం అనేది దానినే ఈ ఆరు గుణములుగా చెప్పారు. అది తవైశ్వర్యం అని మాటి మాటికి ఇక్కడ చెప్తున్నది. అది పరమేశ్వరుని యొక్క ఐశ్వర్యం. కనుక పరమేశ్వరుడు ఐశ్వర్యం ఏమిటో ఒక్కసారి భావన చేస్తే ఆ అనంతుడు మనకి ఏది ఇవ్వడు చెప్పండి, అన్నీ ఇవ్వగలడు. అందుకు అనంత శక్తి సంపన్నుడైన ఆ పరమేశ్వరుడు నిత్యము లోకరక్షణ కోసం కనిపెట్టుకుంటూ ఉంటాడు. అందుకు లోకరక్షణ కోసం ఎటువంటి పనికైనా ఆయన సిద్ధమవుతాడట. అది తర్వాత శ్లోకంలో చెప్తూ, అకాండ బ్రహ్మాండ క్షయచకిత దేవాసద కృపా విధేయస్యాసిజ్యస్త్రినయన విషం సంహృతవత సకల్మాష కంఠే తవ నకురుతేన స్త్రియమహో వికారోపి శ్లాఘ్యో భువన భయభంగ వ్యసనినః. చాలా గొప్ప శ్లోకం చెప్తున్నాడు ఇక్కడ. పరమేశ్వరుని యొక్క అపారమైన కారుణ్యాన్ని చెప్పేటటువంటి దివ్యమైన శ్లోకం ఇది. అపారమైన శక్తిని చెప్పేటువంటిది. ఎందుకంటే పరమేశ్వరుడు నిత్యం జగద్రక్షణ కోసం చూస్తూ ఉంటాడట. అందుకు ఆయన ఈ జగత్తుకి అఖాండ బ్రహ్మాండ క్షయచకిత దేవాసుర కృప. ఒకసారి అకాల ప్రళయం వచ్చింది. ఎందుకంటే కాలప్రళయం మళ్ళీ ఈయనే ఇస్తాడు. అందుకే త్రిణయనా అని ఒక మాట అన్నాడు. త్రిణయనా అంటే మూడో కంటితో చేసేది ఏమిటి? అది ఎలాగూ చేస్తావు, కానీ అఖాండ బ్రహ్మాండ క్షయచకిత, అకాల ప్రళయాలు వచ్చినప్పుడు రక్షించేవాడు నువ్వే. అలాగొకప్పుడు వచ్చిందయ్యా అకాల ప్రళయం, అకాలమైనటువంటి ఒక మహావేదన వచ్చింది, దానితో బ్రహ్మాండములే కదిలిపోయే. అంతేకాదు దేవ అసుర దేవతలు అసురులు మానవులు అందరూ కూడా కకావికలైపోయారు. అలాంటి ఒక బ్రహ్మాండమైనటువంటి వేదన కలిగింది. ఆ స్థితిలో నువ్వు అనుగ్రహించావు. ఎందుకు అనుగ్రహించావంటే కృపావిధేయ. ఎంత గొప్ప మాట చూడండి, పరమేశ్వరుడు దేనికి లొంగిపోతాడయ్యా అంటే దయకు లొంగుతాడు. అంటే ఆయన దయకి ఆయన లొంగుతున్నాడు, అది విశేషం. ఆ దయ దేనికి లొంగుతుంది అంటే మన భక్తికి లొంగుతుంది, అది విశేషం. తన దయకి తాను లొంగుతున్నాడు, అంటే కృపావిధేయుడు. గొప్ప మాట అది. ఆ కృపావిధేయుడై ఆ పరమేశ్వరుడు అనుగ్రహించాట. ఏమిటది అంటే దేవదానువులు క్షీరసాగర మథనం చేసేటప్పుడు తీవ్రమైన విషం పుట్టింది. ఆ విషం మొత్తం భువనములన్నీ ఆక్రమించుకుంది. నల్లని పొగలతో జ్వాలలతో ఆక్రమించుకుని ఉంటే ఎక్కడ పని అక్కడే వదిలిపెట్టి పరిగెత్తారు. అమృతం మాడి దేవుడు ముందు పరిగెత్తారు అందరూ ఎక్కడ పెడితే. ఆ పరిగెడుతూ పరిగెడుతూ పరమశివ పరమేశ్వర అని అరుస్తూ పరిగెడుతున్నారు. అప్పుడు ఆ పరమేశ్వరుడే వారికి ఎదురుగా నిలబడ్డాడు. వీరందరూ పరిగెడుతుంటే ఆ విషాన్ని పరమేశ్వరుడు చూసి విషం సంహృతవత, దాన్ని సంహృతవత, దాన్ని సంహరించాడు. సంహారం అంటే కూర్చుట అని అర్థం. హారము అంటే కూడికే కదా, సంహారము చక్కగా కూర్చేట. ఎలాగో అంటే అంత వ్యాపించిన విషాన్ని అలా నెమ్మదిగా ఇంత చేశాడు. అంటే ఆయన వెంటనే ఈ విషం యొక్క జ్వాలన్ని చూసి వాటి ముందు నిల్చుని ఆయన రెండు చేతుల్ని కటిపైన ఉంచుకుని హుంకరించాడు.

బయట ఉంచితే బయటకు ప్రమాదం, లోపలికి వెళితే లోపలికి ప్రమాదం. కనుక దేనికైనా మంచిదని మధ్యలో ఉంచుకున్నట్టు ఆయన కంఠంలో దాచిపెట్టి లోకాన్ని కాపాడాడు. స కల్మాష కంఠే, ఆ కల్మాషము అంటే ఆ నలుపు, ఆ కళంకం అక్కడ చూపించుకుంటున్నట్టు ఎప్పుడు నల్లగా పెట్టుకున్నాడు. సరే దానికి షో కూడా, ఇదిగో నల్లగా ఇక్కడ ఉంది చూడండి అని అందరికి ఇలా చూపిస్తున్నాడు స కల్మాష కంఠే. అయితే ఆయన ఎటువంటి వాడు, నిజానికి తెల్లని వాడు, శివుడు అంటే తెల్లగా ఉంటాడట, పూర్తి మహాశ్వేతుడు ఆయన, మహా ధవళ విగ్రహుడు, అందుకే ధవళేశ్వరుడు అని పేరు ఆయనకి. పూర్ణ ధవళ విగ్రహుడు అంటే పరిపూర్ణమైన నిర్మల తత్వం శివుడు అంటే. అలాంటి తెల్లని శరీరంలో నల్లని మచ్చ ఏంటండి, అయినా చెప్పి చూపించుకుంటున్నాడు ఆయన. పైగా తెల్లని శరీరంలో నల్ల మచ్చ ఉంటే మరింత ప్రగాఢంగా కనిపిస్తుంది, చక్కగా చూపించాడు. అంటే అది దానంతటది వచ్చిన మచ్చ, ఈయన కల్పించుకున్న మచ్చ అది ఆలోచించాలి. అంత ఉన్నదాన్ని ఇంత చేసేసాడే, ఆ ఇంత కూడా లేకుండా చేయొచ్చు కదా, మరి ఇది ఎందుకు చూపించాడు అంటే మీకోసం నేను ఎలాంటిదైనా భరించుతానరా అని మనకు చెప్పడానికి అది గుర్తుగా చూపిస్తున్నట్ట, తన అభయత్వాన్ని దర్శింపజేస్తున్నాడు అందరూ. సకల్మాష కంఠే తవనుకృతే న స్త్రియమహో, అహో ఎంత ఆశ్చర్యమయ్యా, అది నీకు స్త్రియం అయిపోయి, స్త్రియం అంటే అలంకారము శోభ అని అర్థం. ఆ కల్మాష కంఠము నీకు అది చక్కని అలంకారమైంది. ఎందుకంటే వికారోపి శ్లాఘ్య భువన భయభంగ నీలాంటి వ్యసనపరుడికి వికారం కూడా శ్లాఘ్యంగానే కనిపిస్తుంది. శ్లాఘ్యము అంటే పొగడదగినది అని అర్థం. నీలాంటి వ్యసనపరుడికి వికారం కూడా సకారంగానే గొప్పగానే కనిపిస్తుంది, అలంకారంగా కనిపిస్తుంది. ఏమిటి వ్యసనం? శివుణ్ణి వ్యసనపరుడు అంటున్నాడు. శివుడికి గొప్ప వ్యసనం ఉందిట. వ్యసనం అంటే ఏమిటి? వ్యసనం అంటే తీవ్రమైన ఆసక్తి అని అర్థం. ఒక దాని గురించి తీవ్రమైన అటాచ్మెంట్ పెట్టుకుంటే దానికి వ్యసనం అని పేరు. అందుకే కొందరు పాపం వ్యసనాలు వదులుకోవాలంటే తీవ్రమైన అటాచ్మెంట్ అనమాట. అలాగే శివుడికి కూడా తీవ్రమైన వ్యసనం ఉందిట. ఏమిటా వ్యసనం అంటే? భువన భయభంగ వ్యసనిన. చాలా గొప్ప మాట చెప్తున్నాడు. ఆయనకి ఏమిటయ్యా వ్యసనం అంటే? ఈ భువనములకు భయం కలిగితే ఆ భయాన్ని పోగొట్టడమే వ్యసనం అంట ఆయనకి. ఎంత గొప్ప విశేషం చెప్పారు చూడండి. ఆయన దయాళుత్వాన్ని చెప్పే గొప్ప మాట ఇది, భువన భయభంగ వ్యసనిన. ఇది తలంచుకుంటే చాలు మనం ఒళ్ళు పులకిస్తుంది. సమస్త భువనములకు భయము కలిగితే అది పోగొట్టడంలోనే వ్యసనం కలిగి ఉన్నటువంటి వాడు. అందుకే భయాన్ని పోగొట్టడానికి నేనున్నానంటాడు, ఎప్పుడు ముందుకు వస్తాడు. నువ్వేమిచ్చావని చూడు, నువ్వేమిస్తావని చూడు శివుడు. అది విశేషం. నువ్వు భయాతురుడవే స్వామి నరిస్తే చాలు, వచ్చి అనుగ్రహిస్తాడు. నువ్వు ఇచ్చేదానికోసం చూడ్డయ్యా, నిన్ను ఆపద నుంచి కాపాడడానికే చూస్తాడు. అసలు నువ్వేమిచ్చావని? విషం వచ్చినప్పుడు శివా నరిచాడు, ఆ తర్వాత ఎన్నొచ్చాయండి, కల్పవృక్షాలు వచ్చాయి, కామధేనుములు వచ్చాయి, చింతామణులు వచ్చాయి. అవి శివుడికి ఇస్తానన్న జ్ఞానం కూడా వీళ్ళకి రాలేదు. అవి వీళ్ళు పంచుకుందామని కూడా పడ్డారు, అమృతం దాకా కూడా. కనీసం అమృతం వచ్చినప్పుడైనా పాపం విషం తాగాడా ఆయన కొద్దిగిద్దాం అనుకున్నారా? నన్ను అనుకోలేదేనా అనుకున్నాడా? ఎందుకంటే వీళ్ళు అనుకున్న ఈ సంపదలేవి ఆయనకు అక్కరనే లేదు. ఆ స్వాత్మారాముడైనటువంటి వాడు, ఆయన వీటి వైపు ఆసక్తి ఉంటుందా? స్వయంగా తానే అమృత స్వరూపుడైన వాడు, ఆయనకు అమృతం మీద ఆసక్తి ఉంటుందా? స్వయంగా తానే కల్పవృక్షం, భక్తుల పాలిటి కల్పవృక్షం, స్వయంగా తానే భక్తుల పాలిటి చింతామణి, స్వయంగా తానే భక్తుల పాలిటి కామధేనువు, ఆయనకి కామధేనువులు ఇవన్నీ కావాలా అండి? విషం మాత్రం కావాలా? మరి విషం మాత్రం ఎందుకు తీసుకున్నాడు? విషం తన కోసమో టేస్ట్ చూద్దామనో తీసుకోలేదు కదా, సర్వ జగద్ రక్షణ కోసం భరించాడు. అందుకు మరొక లీలను ఇక్కడ చూపిస్తున్నాడు, హాలాహల భక్షణ లీల, దివ్యమైన లీల. ఈ లీలకి సంకేతంగా ఆయన పేరే నీలకంఠుడు. అందుకే వేదం కూడా మాటి మాటికి నీలగ్రీవాయచ శితికంఠాయచ అన్నది. స్వామి నీలగ్రీవ, స్వామి శితికంఠ. శితికంఠ అంటే తెల్లని కంఠం కలవాడా, ఓ నీలకంఠ రెండు అన్నది. ఎందుకంటే నీలకంఠ అన్న తర్వాత తెల్లని కంఠం కలవాడా అన్నది. చూడండి అంత చక్కగా చెప్పిందే వేదం. ఎందుకంటే నువ్వు నీలకంఠుడివే కానీ పాపం నిజానికి తెల్లని కంఠమే నీది, మా కోసం నీలకంఠం చేసుకున్నావయ్యా, అది వేదం చెప్తున్న హృదయం. అందుకే నీలగ్రీవాయచ శితికంఠాయచ. అప్పటి నుంచి ఆయనకి ఇష్టమైన పేరేమిటంటే నీలకంఠ. నీలకంఠ అని పిలిస్తే చాలు, వెంటనే అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆ నీలం మిమ్మల్ని రక్షించడానికి, అందుకు మీకోసం ఏదైనా నేను చేస్తానయ్యా అని చూపిస్తున్నాడు. భువన భయభంగవ్యసరిన, ఈ మాట ఎంత గొప్పదంటే భావుకుడైన వాడు ఇలాంటి మాటల్ని నిరంతరం మననం చేసుకుంటూ ఉంటాడండి. శివుడు భువన భయభంగవ్యసనినుడు. శివుడు ఎలాగో ఆవిడ కూడా అంతేనండి. అందుకే ఆయన విషం పట్టుకుని మింగమంటావా అని అడిగేట్టే. ఎందుకంటే ఆవిడ పెర్మిషన్ లేకుండా ఏది తీసుకోకూడదు,

0: అంతకు ముందు ఆవిడ రాకముందు ఇష్టం ఏవైనా తినచ్చు, ఆవిడ వచ్చాక మాత్రం ఆవిడ యాక్సెప్ట్ చేసినవే తినాలి. అందుకు తినమంటావా అంటే తినమందిటది. ఎవరంటే భర్తను ఎవరైనా విషం తినమని అంటారా? ఎందుకంటే ఏ స్త్రీ అయినా దేనికైనా సిద్ధమే, కానీ మాంగళ్యం దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం ముందు ప్రిఫరెన్స్ దానికే. మరి మృంగడి వాడు విభుండని మృంగడి దియు గరళమనియు మేలని ప్రజకు మృంగుమని సర్వమంగళ. తినేవాడు భర్త, తినేది విషం, కానీ లోకానికి మేలని మింగమంది ఆవిడ. అంటే ఆవిడ కూడా భువన భయభంగ వ్యసని, ఆ తల్లి కూడా సామాన్యురాలా, ఆవిడ కూడా పని చేయనుంది. అయితే లోకం బాగుంటే చాలు ఆయనకి ఏమైనా పర్వాలేదని ఆవిడ అనుకుంటుందా? కాదు, ఎందుకంటే ఆయనకేమి అవదని ఆవిడకి తెలుసు. ఆయన మృత్యుంజయుడు గనక, అందుకే మృంగుమని సర్వమంగళ మంగళ సూత్రమునెంత మదినం వినదో అన్నారు పోతన గారు. అంత గొప్పగా చెప్పారు. అందుకే ఆయన ఎవరు? ఏ పరమేశ్వరుడు దగ్గరుంటే అన్ని ఐశ్వర్యములు ఉంటాయో ఆ పరమేశ్వరుణ్ణే ఆవిడ ప్రేమించి మరీ పట్టుకుంది. అందరూ చెప్పారు, ఆయన పట్టుకున్నావా, ఆయన దగ్గర ఏముందని. ఆయన దగ్గర ఏముందో నాకు తెలుసు, మీకేం తెలుసు? తమైశ్వర్యం అతక్కేశ్వర్యం. ఆయన ఏమిటో నాకు తెలుసు, అమృతుడు, అజరుడు, అమరుడు, అటువంటి పరమాత్మను నేను వలచాను. తెలివైన ఆవిడ ఆవిడ, అందుకే శివుణ్ణి పట్టుకుంది. ఆ శివుణ్ణి పట్టుకోవడం వల్ల ఆ తల్లి నిత్యముత్తయిదువా, ఆయన మృత్యుంజయుడు కనుక అంత చక్కటి దాంపత్యం. అందుకే ఆ తల్లి కూడా భువన భయభంగ వ్యసని అందుకు మింగేశాడు ఆవిడ తినమందిట, ఆయన తినేశాడు, లోకాన్ని కాపాడాడు. ఇద్దరు కలిసి కాపాడారనమాట లోకం. ఆవిడ వద్దంటే తీసుకోడైనా, అప్పుడు ఇంత దేవతలేమి అవుతారు? అందుకు ఇద్దరిది ఒకటే హృదయం రక్షిద్దామని ఆయన ముందుకు వస్తే ఇంకా ప్రేరేపిస్తుంది. అందుకే శివుణ్ణి మనం స్వామి అని ప్రార్థిస్తే వెళ్ళి కాపాడవయ్యా నమ్మే పంపిస్తుంది. చంద్రశేఖర భక్తార్థి భంజనాయై నమో నమః. ఈ భువన భయభంగ వ్యసనినః అనే మాట ఇంత అందమైనది కనుకనే ఆదిశంకర భగవత్పాదులు ఈ మాటకు పులకించిపోయి సౌందర్య లహరిలో ఇదే మాట వాడారు. భ్రువౌ భుగ్నౌ కించిత్ భువన భయభంగ వ్యసనిని అనే మాట వేశారు ఆయన. భువన భయభంగ వ్యసని ఇదే మాట అమ్మవారికి వాడారు. అంటే అంత మహానుభావుడు పదం తీసుకుని కాపీ కొట్టాడు అంటే మహాపాపం. మా అయ్యే కాదయ్యా, మా అమ్మ కూడా అలాంటిదే అని చెప్పడానికి ఆయన అక్కడ చూపిస్తూ మహిమ్న స్థితి రచించిన పుష్పదంతుడు సామాన్యుడు కాడని చెప్పడానికి శంకర్ల వారు శిఖరిణి ఛందస్సు అక్కడి నుంచే ఆయన స్ఫూర్తి పొంది తీసుకోవడమే కాక శబ్దాన్ని కూడా యథాతథంగా సౌందర్య లహరిలో వాడి చూపించారు. ఇది పరమేశ్వరుని యొక్క కారుణ్యం. ఎంతటి దయ్యండి, ఆయన విషాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందరూ పారిపోయారే, ఆయన మాత్రం నిలబడ్డాడు. ఇది ఎటువంటి సాహసం అది! ఆ వెళ్ళినప్పుడు లోకంలో ఉన్న వాళ్ళందరూ పారిపోయారు, దేవతలు కూడా పారిపోయారు, కానీ శివుడు ఒక్కడే నిలబడ్డాడు. అసలు నిలబడ్డమే మహాకష్టం, ఆయన ఒక్కడే నిలబడ్డాడు కష్టం వచ్చినప్పుడు. ఇక్కడ మరొకటి గమనించండి, ఈశ్వరుడైన వాడికి ఉండవలసిన లక్షణం ఇందులో చూపిస్తున్నాడు. ఈశ్వరుడు అంటే ఎవరు? ప్రభువు. అంటే ఎవరు? పాలకుడు. పాలకుడు ఉండవలసిన లక్షణం ఏమిటి అంటే ప్రజలు భోగాలు అనుభవించవచ్చు, కష్టాలు అనుభవించవచ్చు, కానీ ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు పంచుకోవడానికి ముందుకొచ్చేవాడు పాలకుడు, కానీ భోగాలు పంచుకోవడానికి ముందుకొచ్చేవాడు పాలకుడు కాదు. అదొక్కడ తెలుసుకుంటే చాలు, శివుడు మనకు చెప్తున్నది. అందుకే సుఖాల కోసం ముందుకు రాడయ్యా, కష్టం వచ్చినప్పుడు ముందుకు వచ్చేవాడు పాలకుడు. అది జగదీశ్వరుడు, తొలి పాలకుడు, ఆది పాలకుడైనటువంటి పరమేశ్వరుడు మనకు చూపిస్తున్నాడు. ఆ వచ్చి ఆ నిలబడినప్పుడు సరే ఆయనైతే నిబ్బరంగా ఉన్నాడు, కానీ ఆయన ఒంటి మీద మాత్రం ఎన్నున్నాయి, పాములున్నాయి, చంద్రుడున్నాడు, మరి ఇవి మాత్రం నిబ్బరంగా ఉంటాయా? మరి దేవతలకే అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు, ఇంద్రుడు మొదలైన వాళ్ళందరూ పారిపోయారే, మరి అవి ఎలా ఉన్నాయండి? కదలంబారవు పాప పేరులడలు ఘర్మాంబు జాలంబు పుట్టదు నేత్రంబులు ఎర్రగావు నిజ జూటార్థేందుడు కందడు వదనాంభోజము వాడదు ఆ విషమునాహ్వానించుచో డాయుచో పదిలుండై కడిసేయుచో దిగుచుచో భక్షింపుచో మృంగుచో. దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, ముద్ద చేసినప్పుడు కానీ, గొంతులో పెట్టుకున్నప్పుడు కానీ ఏ వికారము లేదు ఆయనలో, నిర్వికారుడై ఉన్నాడు. ఆ వేడికి ఆయన ఒంటికి చెమట పట్టలేదు, కళ్ళు ఎర్రబడలేదు. అంతెందుకు ఆయన ఒంటి మీద ఉన్న పాము కూడా హాయిగా చూస్తూ కూర్చున్నాయట. పాములు కదలంబారవు పాప పేరులు, పాప పేరులు అంటే పాముల దండలు, ఆయన వేసుకున్న దండలన్నీ అవే కదా, అవి అటు ఇటు కదలకుండా నిబ్బరంగా ఉన్నాయట. అది విషయం వచ్చింది కదా అని అవి ఇటు ఇటు భయంగా కూడా కదలలేదు. ఎందుకంటే ఇవి అంత నిర్భయంగా ఉన్నాయి, అంటే శివుడి దగ్గరున్నాయి గనక, అదే విశేషం. శివుణ్ణి ఆశ్రయించుకున్న వాడు ఎటువంటి భయం వచ్చినా నిబ్బరంగానే ఉంటాడు, అది విషయం. ఎందుకంటే మేము శివుడు దగ్గరున్న మాకేం విషయం ఏం చేస్తుంది, అది శివాశ్రయం అంత గొప్పది, అందుకు అది కదలలేదు. అంతేకాదు ఆ చంద్రుడు ఆయన్ని ఆశ్రయించుకుని ఆయన దగ్గరే ఉన్నాడు, అతడు కూడా ఎర్రబడలేదట. నిజ జూటార్థేంద్రుడు కందడు, నిజ జూట అర్ధ ఇంద్రుడు, ఆ యొక్క తలపై ఉన్నటువంటి అర్ధచంద్రుడు కందడు, కందలేదు, అది విశేషం. పైగా ఆయన ఏమిటండి, ఎవడి మీద ఇష్టం ఉంటే ఏదైనా ఇవ్వచ్చు కానీ నిప్పు ముద్దర తింటాడా ఎవడైనా, ఒక్క శివుడే తినగలడన్నాడు పోతన గారి పద్యాలు భాగవతంలో. మెచ్చిన మచ్చిక కలిగిన ఇచ్చిన ఈవచ్చుగాక ఇచ్చనరులకు చిచ్చుకడి కొనగవచ్చునే, చిచ్చరచూ పచ్చుపడిన శివునకు తక్కనంటాడు పోతన. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి ఇక్కడ. మెచ్చినా మచ్చిక కలిగిన, ఒకరి మీద మెప్పు వస్తే లేదా మచ్చిక వస్తే ప్రేమ వస్తే ఇచ్చిన ఇవ్వచ్చుగాక ఇచ్చనరులకు, తన ఇష్టం వచ్చింది ఇవ్వచ్చు కాదనో కానీ చిచ్చు కడి కొనగవచ్చునే, ఎంత చక్కని తెలుగు మాట అండి, అందుకే అర్థం కావట్లేదు. చిచ్చు కడి, చిచ్చు అంటే నిప్పు, కడి అంటే ముద్ద, చిచ్చు కడి కొనగవచ్చునే. ఏమైనప్పుడు నిప్పు ముద్ద తినచ్చా, తింటాడండి. నిప్పుని కంటి చూపులో పెట్టుకున్నవాడు నిప్పు ముద్దని తినడా, చిచ్చు కడి కొనగవచ్చున చిచ్చరచూ పచ్చుపడిన శివునకు తక్కన్ అన్నారు పోతన గారు. అది పరమశివుని యొక్క దివ్యానుగ్రహ వైఖరి, భువన భయ భంగ వ్యసనిన. అందుకే ఆ శంకరులు నువ్వు చాలా పరమోపకారివయ్యా, పరమోపకారివి అనడానికి ఉదాహరణ ఏమిటి అంటే, అమ్మో ఇంత ఉదాహరణ, ఇంతకు మించి ఏం చెప్పగలను, నాలంవా పరమోపకారకమిదం త్వేకం పశూనాం పతి పశ్యన్ కుక్షిగణాన్ చరాచరగణాన్ పశ్యన్ కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుం సర్వామర్త్య పలాయనంశతమతి జ్వాలాకరం భీకరం నిక్షిప్తం గరళం గళే నగిలితం నోద్గీర్ణమే వత్వయా. నలంవా పరమోప కారకం చాలయ్యా, ఈ పరమోపకారం ఏంటి, ఇంత దయ్యమిటయ్యా నీకు, ఇంత దయ్యమిటి, ఎంత పని చేశావు. ఆఖరికి సర్వామర్త్య పలాయన ఔషధం, సర్వ దేవతల్ని పలాయనం చేయించుతున్నటువంటి అతి జ్వలాకరం భీకరం, అతి భయంకరమైనటువంటి దానిని నిక్షిప్తం గరళం, గరళంలో దాచుకున్నది. గళే నగిలితం నోద్గీర్ణం, మింగలేదు బయట కుమ్మలేదు, అలా పెట్టుకున్నావే పరమేశ్వర, అంత దయామయుడైనటువంటి నీ యొక్క కారుణ్యం భువన భయభంగ వ్యసనత్వాన్ని తెలియజేస్తుందయ్యా, కృపావిధేయ పరమేశ్వర అంటున్నాడు. తన దయకి తానే లొంగిపోతాడు, అది విశేషం. అందుకు కృపాళువైన ఈశ్వరుని యొక్క పరమోపకార క్రియని చెప్పినటువంటి ఈ దివ్యలీలని మహిమ్న స్థుతికర్త అయినటువంటి పుష్పదంతాచార్యులు కాత్యాయన వరరుచి ఇంత చక్కగా కీర్తించారు. ఇప్పుడు మనం ఎన్ని లీలలు చెప్పుకున్నాం, స్వామి యొక్క లింగోద్భవ లీల, అందులో ఉన్న కాలాగ్ని రుద్రతత్వం, అందులో ఉన్న వైజ్ఞానిక తత్వం, వేదాంత తత్వం రెండింటినీ వివరించుకుని అటుపై భక్తానుగ్రహ లీల, ఆ భక్తానుగ్రహంలో ధర్మాధర్మ పరిశీలన అనే దాన్ని చెప్పి ఎటువంటి వాడైనా ఈశ్వర కృపకు పాత్రుడే అని బోధించి అటు తర్వాత ఎలాగైనా సరే లోకాన్ని కాపాడడానికి పరమ కరుణాళువు అని ఈ లీలలో వర్ణించారు.
1: ఓం నమః శివాయ. యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org. Om Namah Shivaya.

జిన్వా ప్రతిపదాసి ప్రతిపదే ఏత్వానుపదస్య నుపదే ఏత్వా సంపదాసి సంపదే ఏత్వా తేజో ఓసి తేజాసేత్వా త్రివృదాసి త్రివృతే ఏత్వా ప్రవృదాసి ప్రవృతే ఏత్వా వివృదాసి వివృతే ఏత్వా సవృదాసి సవృతే ఏత్వా ఆక్రమోస్యాక్రమాయత్వా సంక్రమోసి సంక్రమాయత్వా ఉత్క్రమోస్యుత్క్రమాయత్వోత్క్రాంతిరస్యుత్క్రాంత్యైత్వా అధిపతినోర్జోర్జన్ జిన్వవేషశ్రీ క్షత్రాయ క్షత్రంజిన్వా రాజ్ఞాసి ప్రాచీ దిగ్వసావస్తే దేవా అధిపతయః అగ్నిర్హేతీనాం ప్రాతిధర్త త్రివృత్వా స్తోమః పృథివ్యాగ్రాజత్వాజ్యా ముక్తమవ్యాథాయై స్తబ్నాతు రథంతరజ్ఞసామప్రతిష్ఠిత్యా అంతరిక్షే ఋషాయస్త్వా ప్రథమజా దేవేషు దివో మాత్రాయా వరిమ్నా ప్రాధంతు విధర్తా చాయమధిపతిశ్చతే త్వా సర్వే సంవిధానా నాకస్య పృష్ఠే స్వర్గే లోకే

అయం దక్షిణా విశ్వకర్మా తస్యారథస్వనశ్చరథే చిత్రశ్చ సేనాని గ్రామన్యో.

అగ్నిర్మూర్ధాదివః కకుత్పతిః పృథివ్యా అయం అపాగ్నేరేత ఆగ్నేసి జిన్వతి అయమగ్నిస్సాహస్రిణో వాజస్య శతినస్పతి.

జనస్య గోపా ఆజనిష్ట జాగృవిరగ్నిః సుదక్షసువితాయన వ్యాసే ఘృత ప్రాతీకో బృహతాది విస్పృశా ఆద్యుమద్విభాతి భరతే భ్యశుచిః త్వామగ్నే అంగీరసో గుహా ఆహితమన్వా విందంచి శ్రియానం వనే వనే సజాయసే మధ్యమా నస్సహో మహత్వామా ఆహుః సహాసస్పుత్ర మంగిరః సఖాయస్ సంవత్సమ్యం చమిషగ్యస్తోమంచాగ్నయే వర్షిష్ఠా యక్షితీ నామూర్జో నప్త్రే సహస్వతే సజ్ఞ సమిద్యోవసే వృషన్నగ్నే విశ్వా అన్యిర్య ఇలస్పదే సమిధ్యసే సను

స్వర్ణ జ్యోతిః అగ్నే విశ్వేభిః సుమనా అనీకైః అగ్నిగ్రహోతారం మన్యేదాస్వంతం వసుగ్సూనుగ్సహాసో జాతవేదసం విప్రన్న జాతవేదసం య ఊర్ధ్వయా అస్వధ్వరో దేవో దేవాచ్యా కృపా ఘృతస్య విభ్రాష్టిమనో వష్టిశోచిషా జిహ్వానస్య సర్పిషాః అగ్నేత్వన్నో అంతామ ఉతత్రాతా శివో భావావరుథ్యాః వసూరగ్నిర్వసుశ్రవా అచ్చానక్షిద్యుమత్తామగ్ఞ రయిందాః తంత్వా ఆశోచిష్ఠదీదివస్సుమ్నాయానూనమీమహే సఖిభ్యః ఏడర్షాయస్తపాసా.

ీర్ణబర్హిషం తం పత్నీభిరనో గచ్చేమదేవాః పుత్రైర్భ్రాతృభిరుతవ హిరణ్యైః నాకం గృభ్ణానాః సుకృతస్యాలోకే తృతీయే పృష్ఠే అధీరోచనే దివః ఆవాచో మధ్యామరుహద్భురణ్యురయమగ్నిః

అథేంద్రాయ సునాథేనాయ పురోషాయం ద్వాదశనుకాయంజుర్వపదే సంవత్సరోవాయింద్రాసునాథేన సంవత్సరేణాత్మాన్నమవసంధే కార్యం పయో భవతి.

సజ్జన్ తృతీయం శుద్ధం తృతీయం కరుణం తృతీయం శైలం తృతీయమితి అహమిదేంద్రవాబ్రవీర్ సంతృజా.

0: ఉపవర్తయతే సేతానపమార్గాన్ జనయతే సాయుహోదేక్షాపామార్గవతి రక్షసానుపహత్యై హేతోన్ముఖేనయంతే సద్భిరక్షసాంభాగేయ ఇమాన్ విషయంతే హేషాభిరక్షసాన్విక సాయామే విషయక్షాకుంజహంతే సృతగిరిణేహోజి ప్రజేవాతద్వైరక్షసామాయతనం స్వజేవాయతనేరక్షాకుంజహంతే కర్మమయేన శ్రువేణ జుహోజే బ్రహ్మదైవన్న బ్రహ్మణి వరక్షాకుంజహంతే
1: ఓం నమశివాయ. డియర్ లిజనర్స్ ఆఫ్ శైవం డాట్ ఆర్ రేడియో, ది సైజ్ ఆఫ్ అవర్ ఆడియో కలెక్షన్ కంటిన్యూస్ టు గ్రో డే బై డే. We now host more than 25,000 audio recordings. In order to make these extensive resources more accessible and beneficial to our radio listeners, we have reorganized our program schedule.